ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. కాబట్టి నువ్వు అయోధ్యకి వెళ్ళు, నీ తల్లుల్ని సేద తీర్చు, భరతుణ్ణి సేద తీర్చు, పట్టం కట్టుకో, 10,000 సంవత్సరములు రాజ్యపాలన చెయ్యి, అశ్వమేధాది యాగములను ఎన్నో యాగములను చెయ్యి, ధర్మం ధర్మమన్న మాటకి పర్యాయ పదంగా నీ యొక్క నడుబడి ఉంటుంది. అటువంటి వాడివి బ్రాహ్మణులకు కావలసినంత ధనాన్ని దానం చేస్తావు, చిట్ట చివర 11,000 సంవత్సరములు పూర్తయిన తరువాత నువ్వు మళ్ళీ నీ యథాలోకాన్ని చేరుకుంటావు. ఒక మనుష్యుడు తన ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తాడో, తన పితృరుణాన్ని ఎలా తీర్చుకుంటాడో అలా ఇక్ష్వాకు వంశాభివృద్ధికి నువ్వు కొడుకుల్ని కూడా కను. కన్న తరువాత 11,000 సంవత్సరములు పూర్తయిన తరువాత తిరిగి నీ యొక్క లోకానికి నువ్వు వద్దువుగానివి. అదిగో నీ చారిత్రమునకు మురిసిపోయినటువంటి నీ తండ్రి స్వర్గలోకం నుంచి ఇంద్రుడి యొక్క విమానంలో వచ్చి ఉన్నాడు, నువ్వు వెళ్ళి చూడవలసింది అన్నారు. ఏషరాజా విమానస్థ పితా దశరథస్తవ కాకుత్సవానుషేలోకే గురుస్తవ మహాయశాః ఇంద్రలోకంగత శ్రీమాన్ తయా పుత్రేణ తారిత లక్ష్మణేన సహ భ్రాత్ర త్వమేనం అభివాదయ మహాదేవవచశ్రుత్వ కాకుత్సః లక్ష్మణ విమానశిఖరస్థస్య ప్రణామం అకరోత్పితు. ఆయన వెంటనే ఆ విమానంలో కూర్చుని ఉన్నటువంటి దశరథ మహారాజు గారికి లక్ష్మణ సహితుడై సీతమ్మతో కలిసి నమస్కరించాడు. వెంటనే దశరథ మహారాజు గారు రామచంద్రమూర్తిని తన తొడ మీద కూర్చోబెట్టుకుని సంతోషంతో చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని, నాయనా నీలాంటి కొడుకు పుట్టినందుకు నేను ఇవాళ ఊర్ధ్వలోకాలు పొందాను, సత్యంలో నిలబడ్డాను అన్న ప్రతిష్ట పొందాను, స్వర్గలోకంలో ఉన్నాను, ఇంద్రుడి యొక్క విమానంలో నిన్ను చూడ్డానికి వచ్చాను, నేను నీకు పట్టాభిషేకం చేసి రాజ్యం ఇవ్వాలనుకున్నాను, కానీ పట్టాభిషేకం భగ్నమైపోయిందని బెంగ పెట్టుకుని 14 ఏళ్ళు నిన్ను చూడకుండా ఉండలేను అని ప్రాణం వదిలిపెట్టాను. ఊర్ధ్వలోకాలకి వెళ్ళాక నాతో దేవతలు చెప్పారు, ఇదానీంతు విజానామి యథాసౌమ్య సురీశ్వరై వదార్థం రావణస్యేదం విహితం పురుషోత్తమ. రావణ వధ కొరకే పట్టాభిషేకాన్ని భగ్నం చేయడానికి దేవతలు ఆ మందరని ప్రయోగించారు. కాబట్టి నాయనా రామ, నువ్వు వెళ్ళి చక్కగా పట్టాభిషేకం చేసుకుని రాజ్య పరిపాలన చెయ్యి, నీ తల్లులు ఊరడిల్లుతారు అన్న తరువాత రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారిని ఒక వరం అడిగాడు. కురుప్రసాదం ధర్మజ్ఞ కైకేయ్యా భరతస్య చ సపుత్రాం త్వాం త్యజానీతి యదుక్తా కైకేయీత్వయా న సశాపః కైకేయీం ఘోరః సపుత్రాం న స్పృశేత్ ప్రభు. నీవు ఒకనకొకప్పుడు నాకు రాజ్యం ఇవ్వకుండా కైకేయి అడ్డుపడిందన్న ఆగ్రహావేశంలో ఒక మాటన్న ఒక శాపవాక్కుని విడిచిపెట్టావు.

ఈనాటి నుంచి కైకమ్మ కానీ భరతుడు కానీ నాకు భార్య కుమారులు కాకుండా పోతారన్నావు. ఆ శాపవాక్కుని ఉపసంహారం చెయ్యి. కైకమ్మ నీకు భార్యయే, మాకు తల్లియే, భరతుడు నీకు కుమారుడే, నాకు తమ్ముడే, తండ్రి అది అనుగ్రహించమన్నారు. అది రాముడి ధర్మం అంటే. దశరథ మహారాజు గారు సంతోషించి ఎంతో ఆనందించి తప్పకుండా అలాగేనన్నారు. సీతమ్మ వంక తిరిగి, అమ్మా నీ వంటి కోడలు పెద్ద కోడలుగా లభించినందుకు పొంగిపోతున్నాను తల్లి అని, కర్తవ్యోనతో వైదేహి మన్యుస్వాగమిమం ప్రతి రామేణ తద్విశ్ విశుద్ధ్యర్థం కృతమే తద్వితీషిణా.

0: FM 90.4.
1: మట్టి యొక్క పిహెచ్ ని జైవిక పదార్థాన్ని విశ్లేషించడం,

0: ప్రపంచపు అనేక భాగాల్లో భూములు అలసిపోతున్నాయి, పంటల దిగుబడి తగ్గుతుంది. మీ పొలంలో మట్టి బాగుందా లేదా అనేది తెలియడానికి అది ఆమ్లీయమా కాదా, అందులో జైవిక పదార్థం ఎంత ఉంది అనేవి తెలియాలి. పిహెచ్ మట్టి ఆమ్లమా తటస్థమా లేక క్షారమా అనేది తెలిపే ఒక కొలత. సాధారణంగా తటస్థ క్షేత్రాల్లో అనేక పంటలు బాగా పండుతాయి. తరిగిపోయిన బాగా కడుక్కుపోయిన మట్టి సాధారణంగా ఆమ్లీయంగా ఉంటుంది. రసాయనిక ఎరువులని ఎక్కువగా వాడిన మట్టి ఆమ్లీయమవుతుంది. జైవిక పదార్థాలు కుళ్లడానికి దోహదపడే సూక్ష్మక్రిములని ఆమ్లీయ మట్టి నిరోధిస్తుంది. ఆమ్లీయ మట్టి పంటలకు తక్కువ పోషకాలను అందనిస్తుంది. మేలైన మట్టిలో జైవిక పదార్థాలు విరివిగా ఉంటాయి. మొక్కలు పశువుల ద్వారా లభించే సజీవ నిర్జీవ పదార్థాలన్నీ జైవిక పదార్థాల్లో ఉంటాయి. 2 మిల్లీమీటర్ల కన్నా చిన్న ముక్కలుగా విడిపోయిన నిర్జీవ పదార్థాన్ని పర్టికులేట్ ఆర్గానిక్ మ్యాటర్, పరిమాణమయ జైవిక పదార్థం అంటారు. ఈ పరిమాణమయ జైవిక పదార్థం పంటలకు, మట్టిలోని మేలు చేసే సూక్ష్మజీవులకు ఆహారం. ఈ తునకలు కుళ్లిన కొద్దీ మట్టిని ఆరోగ్యవంతం చేసేలా సూక్ష్మజీవులు వాటిని స్థిరమైన జైవిక పదార్థాలుగా మార్చుతాయి. ఈ తునకలు ఎక్కువగా ఉన్న భూముల మట్టి మెత్తబడి పోషకాలు నిండి ఎక్కువ నీటిని నిలుపుకోగలదు.
1: జీవాలు మట్టికి మేత వేస్తాయి. ఇంతకీ ఈ చిన్న జీవాలు ఏం తింటాయి? మనం వేసే సహజ ఎరువుల తునకలని.
2: అది మాకు తెలియదు. మా ఎరువు విలువని తెలుసుకోకుండా లెట్యూస్, కూరగాయలని పండించే వాళ్ళకి దాన్ని అమ్మేవాళ్ళం. అది మా భూములకి మేలు చేస్తుందని ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి దాన్ని మేమే

0: Y ahora ya que hemos aprendido, ya vamos a aplicar eso.
1: బొలీవియాలోని హై ఆండీస్కి చెందిన రైతులు పరిశోధకులతో కలిసి పనిచేసి తమ పొలాల మట్టి మంచిదేనా అని ఎలా తెలుసుకున్నారో చూద్దాం. మీరు పొలాలని పోల్చి చూడాలన్నా, కాలక్రమేణా మట్టి మారే విధానాన్ని గమనించాలన్నా, మీ మట్టి నమూనా తీయడానికి ఒక ప్రామాణికమైన పద్ధతిని పాటించాలి. పారతో 20 సెంటీమీటర్ల పొడవు, 20 సెంటీమీటర్ల వెడల్పు, 20 సెంటీమీటర్ల లోతు ఉన్న మట్టి ఖండాన్ని వెలికి తీయాలి. 5 చోట్ల నుంచి మట్టిని సేకరించాలి. పొలంలో ఒక భాగంలోని మట్టి మరో భాగంలో దానికి భిన్నంగా ఉండవచ్చు, కనుక పొలం మొత్తం నుంచి మట్టిని తీయాలి. తేడా ఎక్కువ ఉంటే 10 నమూనాల వరకు తీయవచ్చు. మట్టిని కలిపి రాళ్లను తొలగించి పరీక్షలు జరపడానికి కిలో మట్టిని ఉంచాలి. ముందుగా మట్టి పిహెచ్ ని కొలవడాన్ని చూద్దాం.
2: Es importante porque queremos conocer la verdad nuestra.
3: నాట్లు వేయాలంటే మా మట్టి గురించి తెలుసుకోవడం అవసరం, కాబట్టి ఇది చాలా ముఖ్యం. మాకు ఖచ్చితంగా తెలియాలి, మట్టి బాగా లేకపోతే దానికి ఎక్కువ ఆహారాన్ని వేయాలి.
1: మట్టి పిహెచ్ ని 0 నుంచి 14 అంకెల శ్రేణిలో లెక్కిస్తారు. 7 తటస్థం. మట్టి పిహెచ్ ని కొలవడానికి మీకు పిహెచ్ కాగితం కావాలి. అది మంచి మందుల దుకాణంలో గాని, పుస్తకాల దుకాణంలో గాని దొరుకుతుంది. మట్టి ఆమ్లీయంగా ఉంటే దాని విలువ 6 లోపు ఉంటాయి. నిమ్మరసం చాలా ఆమ్లీయంగా ఉంటుంది, కనుక అది పిహెచ్ కాగితపు రంగును పసుపు నుంచి ఎరుపుకి మార్చివేస్తుంది. పిహెచ్ 8కి మించితే క్షారం అని అర్థం. పిహెచ్ కాగితాన్ని బూడిదతో పాటు నీళ్లలో ముంచితే దాని రంగు పసుపు నుంచి ఆకుపచ్చకు మారుతుంది. పిహెచ్ 5.5 నుంచి 7.5 మధ్య ఉంటే ఎన్నో పంటలు చక్కగా పండుతాయి. మీ మట్టి పిహెచ్ ని పరీక్షించడానికి ఒక గ్లాసులో 2 సెంటీమీటర్ల మట్టి పోసి, ఖనిజాలు తక్కువన్న నీళ్లని 4 సెంటీమీటర్ల వరకు పోయాలి. నిమిషం పాటు దాన్ని కలియబెట్టి 2 నిమిషాలు స్థిరపడనివ్వాలి. ఆ మట్టి నీళ్లలో పిహెచ్ కాగితపు ముక్కని 10 సెకండ్ల సేపు ముంచాలి. ఇప్పుడు పిహెచ్ కాగితం రంగు మారుతుంది. రంగు చార్టుతో ఆ కాగితాన్ని పోల్చి చూసి 0 నుంచి 14 వరకు పిహెచ్ విలువ ఎంతో తెలుసుకోవాలి. మీ మట్టి ఆమ్లీయంగా ఉంటే బూడిద గాని, వ్యవసాయ సున్నాన్ని గాని చేర్చాలి. అతిగా ఆమ్లీయం, క్షారాలైన పొలాల్లో కంపోస్ట్, ఆకుపచ్చని ఎరువు, పశువుల ఎరువులు వేస్తే మట్టి పిహెచ్ మరింత తటస్థంగా లేక సమతూలంగా మారి పంటల దిగుబడి పెరుగుతుంది. పిహెచ్ ని కొలిచే పద్ధతిని తెలుసుకున్నాం కాబట్టి పరిమాణమయ జైవిక పదార్థాన్ని ఎలా కొలవాలో చూద్దాం. మీకొక వాష్ సీసా కావాలి. ఒక చిన్న నీళ్ల సీసా మూతకి కన్నాలు పొడిచి మీరే వాష్ సీసాని తయారు చేయవచ్చు. మరొక ప్లాస్టిక్ సీసా అడుగు దగ్గర 100 నుంచి 152 మిల్లీమీటర్ల బెజ్జాలు పొడిచి తయారు చేయాలి. ఒక చిన్న వేడి చేసిన మేకు లేదా వైర్తో బెజ్జాలు పొడవచ్చు. 15x20 సెంటీమీటర్ల రవసెల్లా గుడ్డ సంచిని తయారు చేయాలి. ఇది ఇసుకను వాపి నీళ్లు రేగడాన్ని మాత్రమే వదిలిపెడుతుంది. 0.5 మిల్లీమీటర్ జాలి మాత్రమే గల ఒక గుడ్డను సేకరించాలి. ఇది కొద్దిగా సాగదీసిన నైలాన్ స్టాకింగ్ యొక్క బెజ్జాల పరిమాణం. పరీక్ష జరపడానికి బెజ్జాలు గల సీసాను రవసెల్ల గుడ్డ సంచిలో ఉంచాలి. మీరు పొలంలోంచి సేకరించిన నమూనాల్లోంచి 100 గ్రాముల మట్టిని తూచాలి. ఆ మట్టిలో రాళ్లు ఉండకూడదు. మట్టిని సీసాలో పోసి మూత పెట్టాలి. సీసా ఉన్న సంచిని ఒక నీళ్ల బకెట్లో ముంచి మట్టిని కడగాలి. సీసాలో కొన్ని మట్టి బెడ్డలుంటే వాటిని చిన్న కర్రతో పగలగొట్టి సీసాలోంచి మట్టి బయటకు రానంత వరకు కడుగుతూ ఉండాలి. నీళ్లు స్వచ్ఛంగా మారే వరకు సంచిని మరో బకెట్లో ఉంచాలి. సీసాలో ఇంకా కొన్ని చిన్న చిన్న రాళ్లు, వేళ్లు, 2 మిల్లీమీటర్ల కన్నా పొడవైన కొమ్మలు ఉంటాయి. వాటిని పారవేయాలి. పరిమాణమయ జైవిక పదార్థం బెజ్జాల్లోంచి వెలువడి సంచిలోకి చేరుతుంది. సంచిలోనివన్నీ ఒక నీళ్ల చెంబులోకి మార్చాలి. పరిమాణమయ జైవిక పదార్థం పైకి తేలి ఇసుక కిందకు చేరుతుంది. అలా పైకి తేలిన జైవిక పదార్థాన్ని టీషర్ట్ వంటి త్వరగా నీళ్లు పీల్చుకునే ఒక మామూలు చిన్న గుడ్డ ముక్క మీద పోయాలి. చెంబులో నీళ్లు పోయడానికి వాష్ సీసాను వాడాలి. జైవిక పదార్థం మళ్లీ పైన తేలుతుంది. తేలేందుకు జైవిక పదార్థం మిగలనంత వరకు ఇలా చేస్తూ ఉండాలి. చివరిగా జైవిక పదార్థపు తునకలని పొడిబార్చాలి. పొడిబారిన తర్వాత జైవిక పదార్థంతో ఒక దృఢత్వాన్ని రూపొందించి ఆ వృత్తాన్ని కొలవాలి. వృత్తం కొలత 7 సెంటీమీటర్లైతే పరిమాణమయ జైవిక పదార్థం ఎక్కువగా ఉన్నట్లు. వృత్తం 3 నుంచి 7 సెంటీమీటర్ల మధ్య ఉంటే మీ పొలంలో జైవిక పదార్థం మధ్య శ్రేణుల్లో ఉన్నట్లు. 2 సెంటీమీటర్లు అంతకన్నా తక్కువ ఉంటే మట్టిలో జైవిక పదార్థాలు తక్కువ.

0: ఉన్నట్లు. మీ మట్టిలో పరిమాణమయ జైవిక పదార్థాలు తక్కువ ఉంటే మీరు ఎరువు, కంపోస్ట్, హరిత ఎరువులు చేర్చవచ్చు, లేదా పుష్పపు ధాన్యాలని పంటలని మార్చి మార్చి పండించవచ్చు. పంటల అవశేషాలను, మల్చిని కూడా చేర్చవచ్చు.
1: మా మట్టి ఆరోగ్యంగా ఉందని ఖరారైంది. మేము రసాయనిక ఎరువులు ఏవీ వాడం. మా పూర్వీకుల దగ్గర నుంచి మేము జైవికంగానే పశువుల ద్వారా లభించే ఎరువులు, భూమి అందించే మూలికలతోనే పనిచేశాం. అది కూడా ఎరువులానే పనిచేస్తుంది. దాంతో మా ఉత్పత్తులు ఖచ్చితంగా జైవికమని, భూమి ఆరోగ్యంగా ఉందని నమ్మకమైంది.
0: మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. మీ భూమి స్థితిని తెలుసుకోవడానికి దాని పిహెచ్ ని, పరిమాణమయ జైవిక పదార్థాలని కొలవచ్చు. ఆమ్లీయమైన మట్టిని మెరుగుపరచడానికి బూడిద లేక వ్యవసాయ సున్నాన్ని చేర్చాలి. అతిగా ఆమ్లీయం క్షారాలైన పొలాల్లో కంపోస్ట్, ఆకుపచ్చని ఎరువు, పశువుల ఎరువులు వాడాలి. దాంతో మట్టిలోని జైవిక పదార్థాలు కూడా పెరిగి పంటల దిగుబడి పెరుగుతుంది.
1: ఈరోజు మట్టి విశ్లేషణ గురించి తెలుసుకున్నాం, దాన్ని కొనసాగిస్తాం. మా తర్వాతి వారికి, అంటే మా పొలాల మీద పనిచేసే మా పిల్లలకి నేర్పుతాం. ఈ భూమి మీద అదే చాలా ముఖ్యం. అది మనకు ఆహారాన్ని అందిస్తుంది. అందుకనే నేర్పుతాం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

హాయ్ హలో లిజనర్స్, నేను మీ ఆర్జీ అంజలి. సోదరులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినండి, వింటూనే ఉండండి రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: urogynecologist Dr. G. Phanendra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics, Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon,
0: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
3: పంటినొప్ప పళ్ళు పడిపోయాయా? చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా? లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
4: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిగాయ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
5: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కె శ్రీ రమేష్, ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
4: డాక్టర్ పశువులేటి శ్వేత, ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
3: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
4: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
3: సంప్రదించండి
4: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
3: సెల్ 9177612669.
6: గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డు ఎంత తీయగా ఉంటుందో అంతే తీయగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ శ్రోతులకు, శ్రేయోభిలాషులకు, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ ఆర్జే శ్రావ్య. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.

హాయ్ హలో లిజనర్స్, నేను మీ ఆర్జే అంజలి. సోదరులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినండి, వింటూనే ఉండండి రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ శ్రోతలకు, శ్రేయోభిలాషులకు, అలానే మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ ఆర్జే సాహితి. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల

0: గమ్మలు కలిపేరా.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమ.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరిని మర్చిపోకండి.
2: కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేదా ట్రాఫిక్ పోలీస్ వారు వేసే జరిమానా నుంచి తప్పించుకోవడం కోసమో హెల్మెట్ ని ధరించాలి అని భావించకండి.
1: మీ భద్రత కోసం, మీపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్ ధరించడం తప్పనిసరిని గుర్తుంచుకోండి.
2: తొందరగా వెళ్లాలి అనే కంగారులు హెల్మెట్ ను పెట్టుకోవడం మర్చిపోకండి. ఈనాటి మరుపు రేపు హాస్పిటల్లో జీవితాంతం ఉండటానికి కారణం అవుతుందేమో.

హలో లిజనర్స్, ఒక చిన్న మాట. మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్ గా ఉండండి, సైబర్ సేఫ్ గా ఉండండి. మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టా మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయ్ ఆనంద్ కుమార్ వేకిరాజు, ఎండీ, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
4: గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డు ఎంత తీయగా ఉంటుందో అంతే తీయగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ శ్రోతులకు, శ్రేయోభిలాషులకు, అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తుంది మీ ఆర్జే శ్రావ్య. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల
5: సంఘం.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. గుండె బెంబెల్లెత్తిస్తోంది, చిన్న వయసులోనే పోటెత్తుతోంది, దీంతో గుండె పరీక్షలు చేయించుకోవడం కూడా ఎక్కువైంది. ఇది మంచిదే కావచ్చు, కానీ ఏ పరీక్ష ఎవరికి ఎక్కువ ఉపయోగమో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం కదండి. కార్డియాక్ చెకప్ ప్యాకేజీల పేరుతో చేసే పరీక్షల్లో కొన్ని వారి వయసుకు తగినవి కాకపోవచ్చు, ఫలితాల విషయంలో కొందరికి కొన్ని వ్యత్యాసాలు కూడా ఉండొచ్చు. ఇది తెలియక చాలా మంది కంగారు పడి తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఫలితాలు నార్మల్ గా అయితే అంతా బానే ఉంది, గుండెపోటు అసలు రానే రాదు అనే ధీమాతోనూ ఉంటారు. ఈ రెండు తగవండి. ఆయా పరీక్షలను నిశితంగా పరిశీలిస్తేనే ముప్పు ఖచ్చితంగా తెలుస్తుంది, కాబట్టి గుండె పరీక్షల విషయంలో పక్కాగా ఉండటం అత్యవసరం. ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ECG, ఇది తరచుగా చేసే పరీక్ష. ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ECG అందుబాటులో ఉంది. ఇది చిన్న తేడాను కూడా అబ్నార్మల్ గా చూపిస్తుంది, దీంతో చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. నిజానికి ECG లో వ్యక్తుల పరంగా కొన్ని వ్యత్యాసాలు ఉండొచ్చండి. కొందరికి పుట్టుకతోనే గుండె కొట్టుకునే తీరు తేడాగా ఉంటుంది, దీనికి అస్సలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఆడవారిలో కొన్ని వ్యత్యాసాలను కంప్యూటర్ ఇస్కిమియాగా పేర్కొంటుంది. కంప్యూటర్ కు ఇవేవీ తెలియకపోవడం వల్ల అబ్నార్మల్ గా భావిస్తుంది. డాక్టర్ మాత్రమే ఏది నార్మలో ఏది కాదో అని ఖచ్చితంగా చెబుతారు. తమకు తామే పరీక్ష చేయించుకొని కంగారు పడడం అస్సలు తగదు. ఛాతీ నొప్పి వచ్చిన వారిలో చాలా మంది పరీక్ష కేంద్రానికి వెళ్లేసరికి నొప్పి తగ్గిపోవచ్చు, అప్పుడు ECG నార్మల్ గానే ఉంటుంది. అంతా బాగానే ఉందనుకుని ఇంటికొస్తే కొంతసేపటికి తీవ్ర గుండెపోటు రావచ్చు. ECG నార్మల్ గా ఉన్నంత మాత్రాన గుండె రక్తనాళాల్లో పూడికలు లేవని చెప్పలేం కదా, కాబట్టి గుండెపోటును అనుమానిస్తే ఆసుపత్రిలో చేర్చి ప్రతి 2 గంటలకు ఒకసారి ECG తీయాల్సి ఉంటుంది. ఇలా 12 నుంచి 24 గంటల వరకు ECG నార్మల్ గా ఉంటేనే బాగుంటుంది అని నిర్ధారిస్తారు. కొన్నిసార్లు ECG లో విద్యుత్ ప్రసార అడ్డంకులు పూడికల మాదిరిగా తికమక పడేలా చేస్తాయి, కాబట్టి నిశిత పరిశీలన అవసరం. ఇక ఎకోకార్డియోగ్రామ్, ఎకో తల్లి కడుపులో ఉన్న శిశువు దగ్గర నుంచి వృద్ధుల వరకు గుండె జబ్బుల నిర్ధారణకు అవసరపడేది ఇదే. గుండె ఎలా పంప్ చేస్తుంది, కవాటాలు ఎలా పనిచేస్తున్నాయి, గుండె గదుల్లో ఎంత పీడనం ఉంది అనేవి దీంతో తెలుస్తాయండి. పూడికలు తప్ప గుండెకు సంబంధించిన సమగ్ర చిత్రాన్ని అందిస్తుంది. చాలామంది ఎకో చేయించుకొని రిపోర్ట్ నార్మల్గా రాగానే ఎలాంటి సమస్య లేదు అని అనుకుంటారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే 3 రక్తనాళాల్లో పూడికలున్న ఎకో ఫలితాలు నార్మల్గానే ఉండొచ్చని తెలుసుకోవాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదా, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డు ఎంత తీయగా ఉంటుందో అంతే తీయగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ శ్రోతులకు, శ్రేయోభిలాషులకు, అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తుంది మీ ఆర్జే శ్రావ్య. వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల
3: సంఘం.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494

మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ శ్రోతలకు, శ్రేయోభిలాషులకు, అలానే మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ ఆర్జ సాహితి. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ట్రెడ్మిల్ పరీక్ష. ఆయా వ్యక్తుల శక్తి మేరకు ట్రెడ్మిల్ మీద వేగంగా నడిపించి లేదా పరిగెత్తించి అదే సమయంలో ఈసీజీ తీయడం దీనిలోని కీలకాంశం అండి. ఇది 10 నుంచి 15 నిమిషాల్లో అయిపోయే పరీక్ష. చాలా విలువైన సమాచారాన్ని అందిస్తుంది. పరీక్ష చేస్తున్నప్పుడు ఛాతి నొప్పి వచ్చినా, ఈసీజీలో మార్పులు తలెత్తినా, బీపీ పడిపోయినా ఏదో సమస్య ఉంది అని అర్థం. వీరికి పూడికలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇది 60% ఖచ్చితంగా ఫలితాన్ని చూపిస్తుంది. పూడికలున్న 40% మందిలో ఫలితం నార్మల్గానే ఉండొచ్చు. పూడిక 70% కన్నా ఎక్కువగా రక్తనాళాల్ని ఆక్రమిస్తేనే సమస్యగా భావిస్తుంది. అంతకన్నా చిన్నవాటిని నార్మల్గా పరిగణిస్తుంది. అంటే థ్రెడ్మిల్ పరీక్ష ఫలితం నార్మల్గా ఉన్నంత మాత్రాన పూడికలు అసలే లేవనుకోలేం. కొందరు శ్రమను తట్టుకోలేక ట్రెడ్మిల్ మీద నడవడం ఆపేయచ్చు. అప్పుడు సమస్యను గుర్తించడం అసాధ్యమవుతుంది. మరో ముఖ్యమైన విషయం, ఆడవారికి ట్రెడ్మిల్ పరీక్ష అంతగా ఉపయోగపడకపోవడం. చాలామంది ఆడవారికి, ముఖ్యంగా గ్రామీణులకు దీని గురించి తెలియదు. ట్రెడ్మిల్ మీదకి ఎక్కగానే తీవ్ర ఒత్తిడికి గురై ఆందోళన చెందుతారు. దీంతో ప్రారంభంలోనే ఈసీజీ గతి తప్పుతుంది. కంగారుతో నడుస్తుంటే ఇంకా అబ్నార్మల్గా మారిపోతుంది. అందువల్ల వీరికి ట్రెడ్మిల్కు బదులుగా డోపామైన్ స్ట్రెస్ ఎకో అనే పరీక్ష అయితే మేలండి. దీన్ని ఆసుపత్రిలో నిపుణుల సమీక్షల్లోనే చేస్తారు. ఇందులో డోపామైన్ ఇంజెక్షన్ ఇచ్చి గుండె వేగం పెరిగేలా చేస్తారు. నడవాల్సిన అవసరం లేకుండా పడుకుని ఉండగానే గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తారు. ఎకోతో పాటు ఈసీజీ కూడా చేయడం వల్ల మరింత ఖచ్చితంగా సమస్యను గుర్తించవచ్చు. స్ట్రెస్ ఎకో పరీక్ష ఫలితం నార్మల్గా ఉంటే తర్వాత 2 ఏళ్లలో గుండెపోటు వచ్చే అవకాశం దాదాపు ఉండదని చెప్పుకోవచ్చు. ఏదైనా శస్త్రచికిత్స చేసే ముందు గుండె దాన్ని ఎంతవరకు తట్టుకుంటుందో తెలుసుకోవడానికి స్ట్రెస్ ఎకో పరీక్ష అయితే మనకి బాగా ఉపయోగపడుతుందండి. ఛాతి నొప్పి వచ్చిన వారికి వారం వరకు ట్రెడ్మిల్ పరీక్ష చేయడం తగదు. కొందరు తెలియకుండానే మర్నాడే చేయించేసుకుంటారు. ఇది ప్రమాదకర సమస్యలకు దారితీయచ్చు. ట్రెడ్మిల్ పరీక్ష చిన్న వయసు వారికి క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసేవారికి అక్కర్లేదు. మధుమేహం, అధిక రక్తపోటు, కుటుంబ చరిత్ర, పొగ తాగడం వంటి గుండె జబ్బు ముప్పు కారణాలు గలవారు ప్రతి 2 ఏళ్లకోసారి దీన్ని చేయించుకుంటే మంచిది. ట్రెడ్మిల్, ఎకో రెండు నార్మల్గానే ఉన్నాయి కదా, ఇక గుండెపోటు వచ్చే అవకాశం ఉండదా అని చాలా మంది అడుగుతుంటారు. ఇవి శరీరాన్ని శ్రమకు గురి చేసినప్పుడు గుండె ఎలా పనిచేస్తుందో తెలిపే పరీక్షలండి. తీవ్ర భావోద్వేగాలకు, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు తలెత్తే రకమైన గుండెపోటును అంచనా వేయలేమని గుర్తించాలి. ఇక సిటీ కరోనరీ యాంజియోగ్రామ్. ఇది చాలా ఉపయోగకరమైన పరీక్ష. 10 నిమిషాల్లోనే పూర్తయిపోతుంది. రక్తనాళాల్లో పూడికలు అడ్డుకుంటే స్పష్టంగా కనిపిస్తాయి. కాకపోతే రేడియేషన్ ప్రభావం పడుతుంది. అధునాతన పరికరాలతో ఇది చాలా వరకు తగ్గిందనుకోండి. యాంజియోగ్రామ్ పరీక్షతో సమానంగానే ఇదే ఫలితాలు ఇస్తుంది. పైగా ఇందులో చిన్న చిన్న పూడికలు కూడా తెలుస్తాయి. పూడిక గుండెపోటుకు దారితీసే అవకాశం ఉందో లేదో అని కూడా తెలుస్తుంది. ఇది పూడికలు లేవని తెలుసుకోవడం కోసం చేసే పరీక్ష మాత్రమే. పూడికలు ఉన్నాయో లేవో అనే సందిగ్ధం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. 2-3 రోజులు రకరకాల పరీక్షలు చేయించుకోవడం కన్నా నేరుగా సిటీ కరోనరీ యాంజియోగ్రామ్తో అప్పటికప్పుడే సమస్యను గుర్తించవచ్చు. అనవసరంగా ఆసుపత్రిలో చేరటం తప్పుతుంది. ఇది పూడికలను అతిగా అంచనా వేస్తుంది. ఇందులో 70% పూడిక ఉన్నట్టు తేలినా యాంజియోగ్రామ్లో 50% మాత్రమే చూడొచ్చు. ఇందువల్ల కంగారు పడాల్సిన అవసరం కూడా ఏం లేదండి. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు ఏర్పడడం, అయోర్టా లోపలి పొర చీలిపోవడం కూడా దీని ద్వారా బయటపడతాయి. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: है गैस्ट्रोएंट्रोलॉजी एंड लिवर हॉस्पिटल भीमवरम, डॉक्टर विजयानंद कुमार वेकिराजु एमडी डीएम गैस्ट्रोएंट्रोलॉजी गारी ఆద్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డు ఎంత తీయగా ఉంటుందో అంతే తీయగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ శ్రోతులకు, శ్రేయోభిలాషులకు, అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తుంది మీ ఆర్జే శ్రావ్య. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.
2: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ఇప్పుడు మనం సీటీ కాల్షియం స్కోర్ గురించి తెలుసుకుందాం. ఇది ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. చాలా మంది తమకు తామే సొంతంగా చేయించుకుంటున్నారు. కాల్షియం స్కోర్ ఎక్కువగా ఉందనగానే ఆందోళన చెందుతూ ఉంటారు. దీని స్కోరు 0 నుండి 100 ఉంటే గుండెపోటు ముప్పు తక్కువగా ఉందని భావిస్తారు. 100 నుంచి 300 ఉంటే ఒక మాదిరిగా, 300 దాటితే ముప్పు ఎక్కువగా పరిగణిస్తారు. కాకపోతే కాల్షియం స్కోర్ వయసును బట్టి మారుతూ ఉంటుందండి. 40 ఏళ్ళు దాటిన వారికి నెమ్మదిగా కాల్షియం మోతాదు పెరుగుతూ వస్తుంది. కాబట్టి 40 నుంచి 50 ఏళ్ళ వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే 30లో 40లో ఉన్నవారైతే అప్పటికే కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వచ్చి ఉన్నట్టయితే ఒకసారి కాల్షియం స్కోర్ పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది. ఇది 0గా ఉంటే వచ్చే 5 ఏళ్లలో గుండెపోటు వచ్చే అవకాశం దాదాపు ఉండదు. 70 ఏళ్ళు దాటిన వారు సిటీ కాల్షియం చేయించుకుంటే స్కోర్ 300 కన్నా ఎక్కువగానే ఉండొచ్చు. దీనికి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఆ వయసులో అతి పెద్ద సమస్య ఏమీ కాదు. పైగా అప్పటికీ కొందరు స్టంట్స్ వేయించుకుని ఉంటారు. వీటిని వేసుకునే వారికి కాల్షియం స్కోర్ ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఛాతి నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు లేనప్పుడు ఒక్క కాల్షియం స్కోర్ ఎక్కువ ఉన్నంత మాత్రాన కంగారు పడాల్సిన పనేం లేదండి. హఠాత్తుగా యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక కాల్షియం స్కోర్ పరీక్షలో కొవ్వు తెలియదు. కాల్షియం లేకుండా కేవలం కొవ్వుతో కూడిన పూడికలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా మన దేశంలో ఇలాంటి కేసులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి

విషయం స్కోర్ సున్నాగా ఉన్నా ప్రమాదం అసలు లేదు అని అనుకోవడానికైతే లేదండి. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు వంటి ముప్పు కారకాలు గల వారికి కాల్షియం స్కోర్ సున్నా అయినా లోపల కొవ్వు పుడకలు ఉండే అవకాశం ఉంది. వీటిని గుర్తించడానికి స్ట్రెస్ తాళ్యం, స్ట్రెస్ ఎక్కువ వంటి ఇతరత్ర పరీక్షలు అవసరం. ఓకే లిజనర్స్, ఇప్పుడు మరి కరోనరీ యాంజియోగ్రామ్ గురించి తెలుసుకుందాం. పూడికల నిర్ధారణకు ఇదే ప్రాథమిక పరీక్ష, కాకపోతే కొంత ముప్పు ఉంటుంది. పరీక్ష ఫలితాలను విశ్లేషించటము కీలకమే. పూడిక 70% కన్నా మించితే అక్కడికక్కడే స్టంట్ వేసేయచ్చు. 3 రక్తనాణాల్లోనూ పెద్ద పూడికలున్నట్టయితే బైపాస్ శస్త్రచికిత్స అవసరం. 70% కన్నా చిన్న పూడికలైతే మందులు, జీవనశైలి మార్పులతో అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు వంటివి నియంత్రణలో కూడా ఉంచుకోవాలి. పూడికలు చిన్నగా అంటే 20-50% ఉన్నా ప్రమాదం ఏమీ లేదనుకోవడానికి కూడా లేదు. తీవ్రంగా భావోద్వేగాలకు గురైనప్పుడు, శక్తికి మించి విపరీతంగా వ్యాయామాలు చేస్తున్నప్పుడు రక్తపోటు ఉన్నట్టుండి పెరిగి పూడిక అడుగు భాగం కదిలిపోవచ్చు. దీంతో రక్తనాళం పొర చిట్లిపోయి రక్తం గడ్డకట్టి గుండెపోటు తలెత్తచ్చు. ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ 50 ఏళ్ళు దాటిన వారిలో ఎంతో కొంత స్థాయిలో పూడికలు ఉంటాయనే సంగతి మాత్రం అస్సలు మర్చిపోకూడదండి. కాబట్టి మంచి జీవన శైలిని పాటించడం, ఒక మాదిరి వ్యాయామం, ధ్యానం, యోగా చేయడం చాలా ముఖ్యం. యాంజియోగ్రామ్లో అసలు పూడికలే లేని వారికి గుండెపోటు దాదాపుగా రాదనుకోవచ్చు, అలాగని అస్సలు రాదు అని కూడా చెప్పలేం. తీవ్ర భావోద్వేగాలకు గుండెపోటు దారితీయచ్చు. దీనికి కారణం అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ హార్మోన్లు ఉన్నట్టుండి పెరగడం వల్ల గుండె రక్తనాణాలు కుంచుకుపోవడం. దీంతో కొద్ది నిమిషాల సేపు గుండెకు రక్తం అందదు, పంపింగ్ సామర్థ్యం గణనీయంగా పడిపోతుంది. ఇందులోనూ గుండెపోటు మాదిరిగానే సమస్యలు కూడా తలెత్తుతాయి. దీన్నే స్ట్రెస్ కార్డియోమయోపతి అంటారు. కాబట్టి వీలైనంత వరకు తీవ్ర భావోద్వేగాలకు గురి కాకుండా చూసుకోవాలి. శక్తికి మించిన కఠినమైన వ్యాయామాలకు, శ్రమకు దూరంగా ఉండాలి. ఓకే లిజనర్స్, ఈ రోజు మనం గుండె పరీక్షల గురించి తెలుసుకుందాం. నేటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంట. అండ్ లెన్స్ స్టేట్ నుండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ శ్రోతలకు, శ్రేయోభిలాషులకు, అలానే మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ ఆర్జే సాహితి. వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

హాయ్ హలో లిజనర్స్, నేను మీ ఆర్జే అంజలి. సోదరులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినండి, వింటూనే ఉండండి రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం.

హాయ్ హలో లిజనర్స్, నేను మీ ఆర్జీ అంజలి. సోదరులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినండి, వింటూనే ఉండండి రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డు ఎంత తీయగా ఉంటుందో అంతే తీయగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ శ్రోతులకు, శ్రేయోభిలాషులకు, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తుంది మీ ఆర్జే శ్రావ్య. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ శ్రోతలకు, శ్రేయోభిలాషులకు, అలానే మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ ఆద్య సాహితి. వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మరిన చిగుళ్ళ

0: డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి.
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9176126269.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: శుభాకాంక్షలు తెలియచేస్తుంది మీ ఆర్జే శ్రావ్య. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల
1: సంఘం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? స్టైలిష్ గా బైక్ నడుపుతున్నది నేనే అని ఎవరూ గుర్తుపట్టరేమో అని హెల్మెట్ ని నిర్లక్ష్యం చేయకండి. గుర్తింపు ముఖ్యమా, తల ముఖ్యమా అని

0: FM 90.4.
1: రెడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని ఆంధ్రప్రదేశ్ సహజ స్వరూపం పాఠం వింటారు.
2: ఆంధ్రప్రదేశ్ సహజ స్వరూపం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశానికి ఆగ్నేయంగా ఉత్తర అక్షాంశాలు, తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. దీని వైశాల్యం 275,045 చదరపు కిలోమీటర్లు. భారతదేశ రాష్ట్రాల వైశాల్యంలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది.
2: ఆంధ్రప్రదేశ్లో మొత్తం 23 జిల్లాలున్నాయి. విస్తీర్ణంలో అనంతపురం జిల్లా అన్నింటికన్నా పెద్దది, హైదరాబాద్ జిల్లా చిన్నది. ఆంధ్రప్రదేశ్ని 3 ప్రాంతాలుగా విభజించవచ్చు. అవి కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ.
3: మన రాష్ట్రం యొక్క పూర్వ చరిత్రని ఒక్కసారి గుర్తు చేసుకుంటే, శ్రీ పొట్టి శ్రీరాముల గారి ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా 1953 సంవత్సరంలో అక్టోబర్ 1వ తేదీన ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రరాష్ట్ర రాజధాని కర్నూలు 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్.

0: కోస్తా ఆంధ్ర ప్రాంతంలో మొత్తం 9 జిల్లాలున్నాయి. అవి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు.
1: రాయలసీమలో మొత్తం 4 జిల్లాలు ఉన్నాయి. అవి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు.
0: తెలంగాణ ప్రాంతంలో 10 జిల్లాలున్నాయి. అవి మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్లు, ఖమ్మం, నల్గొండ జిల్లాలు.
1: ఆంధ్రప్రదేశ్ని 3 నైసర్గిక మండలాలుగా విభజించారు. అవి తీర మైదానం, తూర్పు కనుమలు, పడమటి పీఠభూమి. ఆంధ్రప్రదేశ్లో నదులు ఎక్కువగా ఉన్నాయి. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్న, మంజీరా నదులు ముఖ్యమైనవి. ఈ నదులన్నీ తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
0: మన రాష్ట్రంలో శీతోష్ణ స్థితి ఋతుపవనాల మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఋతుపవన శీతోష్ణ స్థితి అంటారు.
1: ప్రాణకోటి మనుగడకు నీరు జీవనాధారం. వానలు బాగా కురిస్తే నీరు సమృద్ధిగా లభిస్తుంది. కురిసిన వర్షపు నీటిని దాచుకోవటానికి చెరువుల్లో, నదుల్లో, వాగుల్లో సరిపోయేంత స్థలం లేనప్పుడు నీరు ఉప్పొంగి వరదలొస్తాయి. అందుకే వర్షం నీరు వృధా కాకుండా ఆ నీటిని నిల్వ చేయాలి. కురవలసిన దానికన్నా ఎక్కువ వర్షం వస్తే అది అతివృష్టి అవుతుంది. తక్కువ వర్షం కురిస్తే అనావృష్టి అవుతుంది. అతివర్షం వల్ల నదులకి వరదలు వస్తే అనావృష్టి వల్ల కరువు వస్తుంది. ఈ కరువునే క్షామం అని కూడా అంటారు. మన రాష్ట్రంలో వరదలు వచ్చే ప్రాంతాలు కృష్ణ, గోదావరి డెల్టా ప్రాంతాలు, కొల్లేరు సరస్సు ప్రాంతం.
0: నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఎన్ఆర్ఎస్ఏ వారి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అడవుల వైశాల్యం 40,435 చదరపు కిలోమీటర్లు. జాతీయ విధానం ప్రకారం అడవుల శాతం మొత్తం భూభాగంలో 33% ఉండాలి. భారతదేశంలోని అడవుల విస్తీర్ణంలో మన రాష్ట్రం 15వ స్థానం ఆక్రమించింది. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అటవీ ప్రాంతం కలిగిన జిల్లా ఖమ్మం. అత్యల్ప అటవీ ప్రాంతం కృష్ణా జిల్లా. మన రాష్ట్రంలోని అడవులు ప్రధానంగా ఆకురాల్చే అడవులు, ముళ్లతో కూడిన పొద అడవులు అంటే చిట్టడవులు, సముద్ర తీరంలో టైడల్ అడవులున్నాయి.
1: మన రాష్ట్రంలోని ఆర్థిక వ్యవస్థలో పశుసంపదకి ఒక విశిష్ట స్థానముంది. వీటి నుండి మనకు పాలు, పెరుగు, నెయ్యి, మాంసం ఆహార పదార్థాలుగా లభిస్తాయి. వ్యవసాయ రంగంలో ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యవసాయ భూములు సారవంతంగా ఉండటానికి అవసరమైన సేంద్రియ ఎరువులు, విలువైన ఉన్ని, చర్మాలు మొదలైనవి మనకు జంతువుల నుండి లభిస్తాయి. ఒంగోలు జాతికి చెందిన పశువులు దేశంలోనే చాలా మేలైనవి. ఒంగోలు జాతి ఎద్దులు భారీగా ఉండి ఎక్కువ బరువు లాగుతాయి. ఒంగోలు జాతి పశువుల్ని విదేశాలకు తీసుకెళ్లి సంకరజాతి సంతతికి అభివృద్ధి చేస్తున్నారు.
0: శిలా శిథిలాలతో వృక్ష జంతు సంబంధమైన శిథిలాలు కలిసినప్పుడు నేలలు ఏర్పడతాయి. భారతదేశంలాంటి వ్యవసాయ దేశానికి నేలలు అతి ముఖ్యమైన సంపద. మానవునికి కావలసిన ఆహారం, వస్త్రాలు, తదితర అవసరాలన్నీ తీర్చటానికి అవసరమైనవి నేలలు. నేలకి మరో పేరు మృత్తిక. ఒక దేశ సౌభాగ్యం ఆ దేశపు నేలపై ఆధారపడి ఉంటుందని కొందరి నమ్మకం.
1: ఆంధ్రప్రదేశ్లో ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, ఒండ్రుమట్టి నేలలు ముఖ్యమైనవిగా చెబుతారు. అన్నట్లు మీకు తెలుసా, జేగురు నేలల్ని లాటరైట్ నేలలు అని కూడా అంటారు.
0: మృత్తికా క్రమక్షయం అంటే ఏంటో తెలుసా మీకు? వర్షము, ఉష్ణోగ్రత, గాలి, నదులు, సముద్ర తరంగాలు, సముద్ర ప్రవాహాలు, ప్రకృతి వైపరీత్యాలు అప్పుడప్పుడు నేలల్ని శిథిలంచేస్తాయి. శిథిలమైన నేలని, మట్టిని ఒకచోట నుండి మరోచోటకి తీసుకుపోవటాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు. ఈ మృత్తికా క్రమక్షయాన్ని నేల కోత లేదా నేల కోరివేత అంటారు.
1: మృత్తికా క్రమక్షయం జరగటం వల్ల భూసారం తగ్గుతుంది. నీటిపారుదల కాలువలు, నదీ మార్గాలు పూడుకుపోవటం జరుగుతుంది. ఫలితంగా వరదలు రావటం, ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరుగుతుంది.
0: ఈ నష్టాల్ని అరికట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కాంటూరు బండింగ్ పద్ధతి అంటే వాలు పద్ధతి

0: వేదికల నిర్మాణం లాంటి సాంకేతిక పద్ధతుల ద్వారా నేలల్ని పరిరక్షించటానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.
1: ఆధునిక కాలంలో దేశ ఆర్థికాభివృద్ధిలో ముఖ్య పాత్ర వహించేది విద్యుశక్తి. దీని అభివృద్ధికి స్వాతంత్ర్యానంతరం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. ప్రతి ప్రాంతం అభివృద్ధిలో విద్యుశక్తి కీలక పాత్ర వహిస్తుంది. ఇంటి అవసరాలకి, పంపుసెట్లకి, పరిశ్రమలకి, రైల్వేలకి, వీధి దీపాలకి ఎంతో ఉపయోగపడుతుంది.
0: జలాశయాల్ని ఏర్పాటు చేసి నీటిని వదిలి టర్బైన్ల ద్వారా జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తారు. వీటివల్ల కాలుష్యం ఏర్పడదు. దీనిని తెల్లబొగ్గు లేదా జలశక్తి అని అంటారని మనందరికీ తెలుసు.
1: మన రాష్ట్రంలో ఏర్పడ్డ జల విద్యుత్ కేంద్రాలు అంటే హైడెల్ పవర్ ప్రాజెక్ట్స్. వాటి వివరాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్ట్, ఎగువ సీలేరు, దిగువ సీలేరు ప్రాజెక్టులు, మాచ్ఖండ్ ప్రాజెక్టు, తుంగభద్ర ప్రాజెక్టు, పోచంపాడు ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు.
0: బొగ్గును ఉపయోగించి నీటి ఆవిరి ద్వారా యంత్రాలను నడిపి థర్మల్ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తారు. మన రాష్ట్రంలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఇవి: విజయవాడ థర్మల్ పవర్ ప్రాజెక్టు, కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్టు, రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టు, నెల్లూరు థర్మల్ పవర్ ప్రాజెక్టు. తూర్పుగోదావరి జిల్లా విజ్జేశ్వరం వద్ద సహజవాయువు ఆధారంగా 1990 సంవత్సరం నుండి విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రాధాన్యత గల రాష్ట్రం. రాష్ట్ర జనాభాలో దాదాపు 70% మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. దక్షిణ భారత ధాన్యాగారం అని ఆంధ్రప్రదేశ్కి పేరు. మన రాష్ట్రంలోని నేలలు, నీటిపారుదల సౌకర్యాలు, వాతావరణ పరిస్థితులు అనేక రకాల పంటలు పండటానికి అనుకూలంగా ఉన్నాయి.
0: వరి, గోధుమ, జొన్న, చిరుధాన్యాలు లాంటి ఆహార పంటలు, చెరకు, ప్రత్తి, పొగాకు, మిరప లాంటి వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండుతున్నాయి. ఆహార పంటల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలోనూ, ఉత్పత్తిలో 4వ స్థానంలోనూ ఉంది.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలువైన ఖనిజ వనరులు చాలా ఉన్నాయి. రాతినార లేదా యాస్బెస్టాస్, బొగ్గు, ముగ్గురాయి, రాగి, సున్నపురాయి, సీసం, అబ్రకం లేదా మైకా, మ్యాంగనీసు, బంగారం, వజ్రాలు లాంటి ముఖ్య ఖనిజాలు మన రాష్ట్రంలో విరివిగా లభిస్తాయి. రాతినార, బాక్సైట్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అబ్రకం, సున్నపురాయి ఉత్పత్తిలో 2వ స్థానం పొందింది. ముగ్గురాయి లేదా బెరైటీస్ మన రాష్ట్రంలోనే దాదాపు 86% ఉత్పత్తి అవుతుంది.
0: భారతదేశంలోని మొట్టమొదటి బంగారు గనిని ఆంధ్రప్రదేశ్లో కనుగొన్నారు. అనంతపురం జిల్లాలోని రామగిరి ప్రాంతం, ఇంకా చిత్తూరు జిల్లా బంగారం లాంటి విలువైన ఖనిజాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద జిల్లా అయిన అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్ ప్రాంతం వజ్రాలకి ప్రసిద్ధి చెందింది.
1: పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన ఖనిజాలు, లోహాలు, వ్యవసాయక, అటవీ ఉత్పత్తులు ఎక్కువగా లభ్యమైనను ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగిన పారిశ్రామిక అభివృద్ధి ఇంకా జరగలేదంటారు.
0: భారీ, మధ్యతరహా, లఘు, కుటీర పరిశ్రమల పేరుతో 4 రకాలైన పరిశ్రమలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉన్న భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఎక్కువగా మెదక్, రంగారెడ్డి, చిత్తూరు, నల్గొండ, కృష్ణా, విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి.
1: లఘు పరిశ్రమల విషయంలో హైదరాబాద్ జిల్లాదే అగ్రస్థానం. లఘు పరిశ్రమలలో తయారయ్యే ఉత్పత్తులు ఎక్కువగా లోహపు వస్తువులు, కలప వస్తువులు, యంత్రం విడిభాగాలు, నట్లు, బోల్టులు, పిన్నులు, అల్యూమినియం సామాన్లు, ఎలక్ట్రిక్ పరికరాలు, రంగులు, వార్నిష్, ఆహార పానీయాలు, క్రిమిసంహారక మందులు, సబ్బులు, అగ్గిపెట్టెలు, కాగితపు ఉత్పత్తులు, ముద్రణా సామాగ్రి ఇలాంటివి ఉన్నాయి.
0: కుటీర పరిశ్రమల్లో చేనేత పరిశ్రమ చాలా పెద్దది. చేనేత వస్తువులు, ఆటబొమ్మలు, తివాచీలు, పీచు వస్తువులు, దంతపు బొమ్మలు, అద్దకం గుడ్డలు, అల్లిక వస్తువులు, పట్టు వస్త్రాలు, హస్తకళ వస్తువులు ప్రధానమైన కుటీర పరిశ్రమలో తయారవుతాయి.
2: ఎన్ని రకాల పంటలు పండించినా, ఎన్ని పరిశ్రమలు స్థాపించినా పెరుగుతున్న జనాభాకి సరిపడటం లేదు.
1: 2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్

0: జనాభా 75.7 మిలియన్లు ఉంది. భారతదేశ జనాభాలో మన రాష్ట్ర జనాభా 7.86% ఉంది. దేశంలో అధిక జనాభా గల రాష్ట్రాల్లో మన రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. మొదటి 4 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు.
1: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా జనాభాలో మొదటి స్థానం పొందింది. హైదరాబాదు జిల్లా జనసాంద్రతలో ప్రథమ స్థానంలో ఉంది.
0: ఒకప్పుడు రవాణా సౌకర్యాలు అంతగా అభివృద్ధి చెందకపోవటంతో ప్రయాణం కష్టంగా ఉండేది. కానీ చక్రం సాధించిన ప్రగతి వల్ల రవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి.
1: ప్రస్తుతం రవాణా రంగంలో మన రాష్ట్రం సాధించిన ప్రగతి వల్ల అన్ని ప్రాంతాలకి వాహన సౌకర్యాలు కలిగాయి. రాష్ట్రంలో రోడ్డు, రైలు, జల, విమాన మార్గాలు ప్రజల్ని, రకరకాల సరుకుల్ని రవాణా చేస్తూ ఆర్థికాభివృద్ధిలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి.
0: నేడు అభివృద్ధి చెందిన రవాణా సౌకర్యాల వల్ల ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వస్తుసేవలతో పాటు ప్రజల భావాలు కూడా సరఫరా అవుతున్నాయి.
1: ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 10 చిన్న పెద్ద ఓడరేవులున్నాయి. దేశంలో మరెక్కడా లేని విధంగా విశాఖపట్నంలో ఓడరేవు నిర్మాణానికి ప్రకృతి కొన్ని సదుపాయాలు కల్పించింది.
0: డాల్ఫినో నోస్ పర్వతం సముద్రంలోకి చొచ్చుకుపోవటం వల్ల విశాఖ ఓడరేవులో అలలల తాకిడి తక్కువ. అలల తాకిడి లేని ప్రాంతంలో నౌకలు నిలపటానికి అనుకూలంగా ఉంటుంది. విశాఖ ఓడరేవుని సహజ ఓడరేవు అని అంటారు. ఇక్కడున్న లైట్ హౌస్ దేశంలోనే చాలా ప్రత్యేకతని సంతరించుకుంది.
1: ఆంధ్రప్రదేశ్లో అనేక దర్శనీయ ప్రదేశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదు. హైదరాబాదు నగరానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ నగరం భిన్న సంస్కృతులకు నిలయం. మొదట్లో హైదరాబాద్ని భాగ్యనగరంగా పిలిచేవారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ యొక్క సహజ స్వరూపం గురించి తెలుసుకున్నాం కదా. మరొకసారి ముఖ్యాంశాలు గుర్తు చేసుకుందాం.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశానికి ఆగ్నేయంగా ఉత్తర అక్షాంశాలు, తూర్పు రేఖాంశాల మధ్య ఉంది.
1: ఆంధ్రప్రదేశ్ యొక్క వైశాల్యం 275,045 చదరపు కిలోమీటర్లు. దేశంలోని రాష్ట్రాల వైశాల్యంలో 5వ స్థానం ఆక్రమించింది.
0: ఆంధ్రప్రదేశ్లో మొత్తం 23 జిల్లాలున్నాయి. విస్తీర్ణంలో అనంతపురం జిల్లా పెద్దది, హైదరాబాదు జిల్లా చిన్నది.
1: ఆంధ్రప్రదేశ్ని 3 ప్రాంతాలుగా విభజించవచ్చు. అవి కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు.
0: మన రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములుగారి ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్.
2: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని ఆంధ్రప్రదేశ్ సహజ స్వరూపం పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం. హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని భారతదేశం వ్యాపార వలసలు స్థాపన పాఠం వింటారు.
3: కీర్తి, కీర్తి, ఇలా రామ్మా.
4: వస్తున్నా మావయ్య. ఏంటి పిలిచారు?
3: నిన్న నీ సబ్జెక్టుకు సంబంధించి ఏవో అనుమానాలు ఉన్నాయన్నావు కదా, వాటి గురించి చెప్తాను. నీ పుస్తకాలు తెచ్చుకో.
4: అలాగే మావయ్య, లిఖిత్ కూడా వచ్చాడు, ఇద్దరం కలిసి చెప్పించుకుంటాం.
3: అలాగే తల్లి.
4: లిఖిత్ త్వరగా రా, ఎందుకంటే మా మావయ్య మన సందేహాలన్నీ తీరుస్తానన్నారు. మరి నువ్వు పుస్తకాలు తీసుకుని వచ్చావుగా.
5: తీసుకొచ్చాను. నువ్వు కూడా పెన్ను, నోట్బుక్ తీసుకో.
4: మావయ్య, ఇతను లిఖిత్.
5: నమస్కారం అంకుల్.
3: నమస్కారం, నమస్కారం, కూర్చోండి. ఏది ఆ పుస్తకం ఇలా ఇవ్వు? ఏంటి ఇప్పుడు చెప్పండి మీ సందేహాలు.
5: అంకుల్, మన దేశంలో వ్యాపారం వలసల స్థాపన గురించి చెప్పండి అంకుల్.
4: అవును మావయ్య, భారతదేశంలో వ్యాపారం వలసల స్థాపన అనే పాఠం సరిగా అర్థం కాలేదు. మీరొకసారి చెప్పరా?
3: భారతదేశం మనకు మాతృ సమానమైనది. ఇది చాలా పెద్ద దేశం. మన దేశం బ్రిటన్ దేశానికి దాదాపుగా 20 రెట్లు పెద్దగా ఉంటుంది. తెలుసా మీకు? హిందూ మహాసముద్రానికి తల పైభాగంలో మన దేశం ఉంది. అటువంటి మన దేశానికి

0: ఒక గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్రని ఒక్కసారి పరిశీలిస్తే యూరోపియన్ల రాక అనేది అతి ముఖ్యమైన పరిణామంగా చెప్పుకోవచ్చు.
1: యూరోపియన్లంటే ప్రధానంగా బ్రిటిష్ వారే కదా మావయ్య?
0: అవును, మన దేశంలో యూరోపియన్లు విప్లవాత్మక మార్పులు తేవడమే కాకుండా అన్ని రకాల బాధలు, దోపిడీకి ప్రజల్ని గురిచేశారు. మొట్టమొదట వీళ్ల ఉద్దేశ్యం మన దేశంలో వ్యాపారం చేయాలనేదే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
1: వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చి సంఘాలుగా ఏర్పడి చివరికి మనల్ని బానిసలుగా చేశారని మా పుస్తకాల్లో చదివాం.
0: నువ్వు చెప్పింది కరెక్ట్. ముందుగా మన దేశం చేరి సముద్ర తీర ప్రాంతాల్లో వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు.
2: ఫ్యాక్టరీలు అంటే అర్థమేంటి అంకుల్?
0: వాళ్ల ఉద్దేశ్యంలో ఫ్యాక్టరీ అంటే ఆయా దేశాల కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఒకే చోట పనిచేసే స్థలం అని అర్థం.
1: మన దేశానికి వ్యాపారం చేయటానికి వచ్చిన వాళ్ళు మనపైనే ఆధిపత్యం చెలాయించే వరకు వెళ్లారన్నమాట.
0: అవునవును, చాలా చక్కగా చెప్పావు. వ్యాపారం నిమిత్తం వచ్చిన వాళ్ళు వాళ్ల ప్రత్యర్థులైన ఇతర యూరోపియన్ల నుండి రక్షించుకోవడానికి, వాళ్ల ఫ్యాక్టరీలను దృఢంగా ఉంచుకోవడానికి వాటి చుట్టూ కోటలు కట్టించారు.
3: ఎవరో ఏవో కోటలు కట్టించుకున్నారంటున్నారు. భవిష్యత్తులో మనకేమైనా కట్టించే ఉద్దేశాలున్నాయా ఏంటి కీర్తి?
1: ఓ, నువ్వా అన్నయ్య, ఎప్పుడొచ్చావేంటి? అప్పుడు మన దేశ ప్రజలు వాళ్ళని ఏమనలేదా?
3: ఇంతకు ముందే వచ్చాలే. మావయ్య చెప్పే మాటలు వింటూ అలాగే కూర్చున్నాను.
4: ప్రసాద్, నువ్వు నేర్చుకున్న విషయాలేరా ఇవన్నీ? అప్పట్లో నీకు చెప్పాను, ఇప్పుడు నీ చెల్లెలికి చెప్తున్నాను.
3: మావయ్య, నేను కూడా మీతో పాటు కాసేపు ఈ విషయాల గురించి చర్చిస్తాను.
0: దాందేముంది ప్రసాద్, నాలెడ్జ్ ఈజ్ అన్ ఓషన్ అన్నారు కదా. విషయ ప్రధానమైన అంశాలు ఎప్పుడూ చర్చించుకుంటే మీకు అవగాహన కలుగుతుంది.
3: మావయ్య, యూరోప్ కంపెనీల వాళ్ళు ఎన్నో రకాల వస్తువుల్ని మన దేశం నుంచి తక్కువ ధరలకి కొనుగోలు చేసి వాళ్ల దేశంలో ఎక్కువ ధరకి అమ్మేవారు కదా.
0: అవును, బట్టలకి రంగులద్దే నీలిమందు, తుపాకీ మందులో వాడే సూర్యకారం, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి లాంటి సుగంధ ద్రవ్యాలు, మిరియాలు, పట్టు, నూలు, మస్లిన్ వస్త్రాలు ఎక్కువగా మన దేశం నుంచే కొనేవారు.
3: మావయ్య, నాకు సందేహం, ఎంతో అభివృద్ధి చెందిన యూరోప్ దేశాల వారు ఇలాంటి వస్తువుల కోసం మన దేశంపై ఆధారపడ్డమేంటి?
0: ఏముంది ప్రసాద్, ఈ వస్తువులు వాళ్లకి దొరకవు, అందుకే వాటిని మన దేశం నుంచి తీసుకెళ్లి వాళ్లు ఎక్కువ ధరలకి అమ్ముకునేవాళ్లు. దాంతో వాళ్లకు విపరీతమైన లాభాలొచ్చేవి. ఇంకేముంది, తూర్పు దేశాల్లో వర్తకానికి ప్రోత్సాహం పెరిగింది.
3: అప్పుడొచ్చారన్నమాట భారతదేశానికి యూరోపియన్లు.
0: ఒక్క భారతదేశమే కాదు ప్రసాద్, ఆసియా, ఆఫ్రికా లాంటి దేశాలన్నింటిలోనూ వలసలు స్థాపించారు.
2: అప్పుడు మన దేశం వాళ్ళు వాళ్ళని ఏమనలేదా?
0: అంటానికేముంటుంది, ఆ రోజుల్లో మన దేశంలో కాని ఇంకా వలసలు స్థాపించిన ఇతర దేశాల్లో కాని బలమైన నౌకాదళం కాని సమర్థవంతమైన సైన్యం కాని లేవు.
1: అందుకేనన్నమాట యూరోపియన్లు భారతీయుల్ని సులభంగా ఓడించి వాళ్ల రాజ్యాన్ని స్థాపించుకున్నారు.
0: కరెక్ట్గా చెప్పావు. మీకు ఇంకో విషయం చెప్పనా? వాళ్ల దృష్టిలో మన దేశం ఎలా మారిందంటే యూరోపియన్ దేశాలకి అతి తక్కువ ధరలకి ముడిసరుకులు సరఫరా చేసే వలసగాను, వాళ్లు తయారు చేసిన వస్తువులకు వాళ్లే నిర్ణయించిన ధరలకు కొనే మార్కెట్గాను మన దేశాన్ని మార్చుకున్నారు.
1: ఇది చాలా అన్యాయం కదా మావయ్య. అంటే మన దేశ ప్రజలకు ఏమాత్రం గుర్తింపు లేకుండా వాళ్ల ఇష్టం వచ్చినట్లు పెత్తనం చేశారన్నమాట.
0: అవును తల్లి, వాళ్లలా చేయబట్టే 19వ శతాబ్దం నాటికి మన భారతదేశమే కాకుండా ఇందాక చెప్పుకున్న ఆసియా, ఆఫ్రికా దేశాలు కూడా యూరోపియన్ వారికి వలసలుగా మారిపోయాయి.
2: వలసవాదం అనే పదం చాలాసార్లు విన్నాను.
0: 1920వ సంవత్సరంలో మార్క్సిస్టులు వలసవాదం అనే మాటని వాడుకలోకి తెచ్చారు. అప్పట్లో జరిగిన కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ తీర్మానాల్లో ఈ పదాన్ని వాడారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే సామాజిక పెత్తందారీ వ్యవస్థ అనే అర్థంలో వాడారన్నమాట. దీన్ని పూర్తి అర్థవంతంగా చెప్పాలంటే పరాయి దేశస్తుల పాలనకు ఆర్థిక వ్యవస్థ, సమాజం దాస్యం చేస్తూ ఉండటం అనే అర్థంగా చెప్పుకోవచ్చు.
3: మావయ్య, నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడి నాకున్న సందేహాల్ని నివృత్తి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ మీ సంభాషణ చాలా జాగ్రత్తగా వింటుంటే నాకు కొన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి.
0: ప్రసాదు, నీకేమీ తొందర లేదంటే వీళ్లకి చెప్పేది ముగించి

0: ఈ సందేహాల గురించి మాట్లాడుకుందాం.
1: అలాగే చెప్పండి మావయ్య. నాకు అర్థమైంది ఏంటంటే, భారతదేశంలో బ్రిటిషు వారు నూతన వలస విధానం ప్రవేశపెట్టారు అని.
0: నీ అంచనా రైటే, అదే చెప్తున్నాను. మన దేశంలో ఉన్న బ్రిటిష్ అధికారులు మాత్రం వాళ్ల దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే విధానాల్ని మన దేశంలో అమలు జరిపారు. భారతదేశంలో వాళ్లు ఆక్రమించుకున్న ప్రాంతంలోని వనరుల్ని కొల్లగొట్టటం వాళ్ల హక్కు అన్న భావన వాళ్లల్లో ఎక్కువగా ఉండేది.
1: ఓయా, మొదట బ్రిటిషు వాళ్లు ఏ విషయంలో ఎక్కువ జోక్యం చేసుకున్నారు?
0: మొట్టమొదట వాళ్లకి ప్రయోజనం కలిగించే అంశాలైన పరిపాలన, విద్య, రవాణా, సమాచార ప్రసారాలు, పరిశ్రమలు, వాణిజ్యం లాంటివన్నీ అభివృద్ధి చేశారు. కాని ఉద్దేశ్యపూర్వకంగా మాత్రం భారతదేశ అభివృద్ధికి పెద్ద గండి కొట్టారు. ఆర్థికపరమైన మార్పులు జరిగినా ఆర్థికాభివృద్ధి జరగలేదు. వలస సంబంధాలన్నీ ప్రధానంగా ఆర్థికపరమైనవి. అయితే వలస పాలన ఆర్థిక వ్యవస్థలోనే కాక రాజకీయ, సాంఘిక, పాలనాత్మక, సాంస్కృతిక రంగాలలో మార్పులు తెచ్చింది.
1: వలసవాదానికి ఉన్న లక్షణమేంటి మావయ్య?
0: దీని ముఖ్య లక్షణం చెప్పాలంటే, వలసవాదం అనేది నిరంతరంగా పునరుత్పత్తి చేసుకుంటూనే శిథిలమయ్యేదాకా ఉంటుంది. ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే, దాని విధ్వంసకర బీజాలు దాని నుంచే పుడతాయి. ప్రపంచమంతా పారిశ్రామిక విప్లవం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్న రోజుల్లోనే వలసవాద అంకురాలు ప్రారంభమయ్యాయి.
1: అయితే ఇది చాలా ప్రమాదకరమైన విధానమే.
0: అవును, బ్రిటిషు వారు వాళ్ల ప్రయోజనాల కోసం ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా అన్ని దేశాల ప్రజలు లొంగేటట్టు చేసుకున్నారు. మన దేశంలో అయితే వాళ్ల ప్రయోజనాల్ని పరిరక్షించే జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వలస దేశంలోని ప్రజలు చౌకగా శ్రమనందించేలా చేసుకున్నారు. అందుకే బ్రిటన్ దేశం సామ్రాజ్యవాద దేశంగా, రవి అస్తమించని సామ్రాజ్యంగా తయారైంది.
2: అమ్మో, ఇన్ని దురాగతాలు చేసి ప్రపంచ దేశాల ప్రజల్ని పీడించే స్థాయికి చేరిన దేశం బ్రిటన్ అని చరిత్రలో మిగిలిపోయింది కదా మావయ్య.
0: బాగానే అర్థం చేసుకున్నావు కీర్తి. ఈ విధంగా మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాపారం పేరుతో వలస స్థావరాల్ని ఏర్పాటు చేసుకుని పరిపాలన సాగించిన ఘనత 19వ శతాబ్దంలో బ్రిటన్కే దక్కింది.
3: చాలా విషయాలు చెప్పారంకుల్. వలసవాదం యొక్క మూలాలు కూడా తెలుసుకున్నాం.
1: అయితే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆన్సర్స్ చెప్తారా?
3: ఓ, చెప్తామన్నయ్యా, అడగండి.
1: రవి అస్తమించని సామ్రాజ్యం ఏది?
2: బ్రిటిష్ సామ్రాజ్యం.
1: బ్రిటిష్ వారు అనే యూరోపియన్లు మన దేశానికి ఎందుకు వచ్చారు?
3: వ్యాపారం చేయడానికి వచ్చారు.
1: మన దేశంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కంపెనీల పేరేంటి?
2: ఫ్యాక్టరీ.
1: మన దేశంతో పాటు ఇంకా ఎక్కడెక్కడ వలస స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు?
3: ఆసియా, ఆఫ్రికా దేశాలు.
1: బ్రిటిష్ వాళ్ళు వాళ్ల ప్రయోజనాల కోసం మన దేశంలో డెవలప్ చేసిన అంశాలేవి? నువ్వు చెప్పు కీర్తి.
2: పరిపాలన, విద్య, రవాణా, సమాచార ప్రసారాలు, పరిశ్రమలు, వాణిజ్యం.
4: చివరి ప్రశ్న, వలసవాద సంబంధాలు ఎలా ఉండాలి? నువ్వు చెప్పు లిఖిత్.
3: ప్రధానంగా ఆర్థిక పరమైనవే.
0: వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు.
5: విన్నారు కదా, భారతదేశం అతి విశాలమైన దేశం. ఇది మన మాతృదేశం. బ్రిటన్ దేశం కంటే మన దేశం దాదాపు 20 రెట్లు పెద్దదిగా ఉంటుంది. మన దేశానికి దక్షిణాన హిందూ మహాసముద్రం ఆవరించి ఉంది. ఇటువంటి మన దేశంలో యూరోపియన్ల రాక విప్లవాత్మక మార్పులు తెచ్చింది. మన దేశంలో వ్యాపారం చేయాలనేది వలస వచ్చిన వారి ప్రధాన లక్ష్యం. అందుకు సముద్ర తీర ప్రాంతాలలో వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకుని వాటికి ఫ్యాక్టరీలు అని పేరు పెట్టుకున్నారు. వాటిని దృఢంగా ఉంచుకోవడానికి వాటి చుట్టూ చాలా బలమైన కోటలు కట్టించారు. భారతదేశంలో లభించే ముడి సరుకులను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని వస్తు రూపాలలోకి మార్చి తిరిగి వాటిని మనకే ఎక్కువ ధరకు అమ్మేవారు. ఉదాహరణకి సుగంధ ద్రవ్యాలు, పట్టు, నూలు వస్త్రాలు వంటివి. ఇది ఎంత విచిత్రం! మన సంపదనే దోచుకొని మన దేశ ప్రజలకు ఏ విధమైన గుర్తింపు లేకుండా మనపైనే పెత్తనం చేసి మనల్ని బానిసలుగా మార్చారు. 19వ శతాబ్దం నాటికి

రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. రేడియో విష్ణు శ్రోతలందరికీ, శ్రేయోభిలాషులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మరి రేడియో విష్ణు 90.4 శ్రోతలకి సెప్టెంబర్ 14వ తేదీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తూ ఉన్నాం. అంటే ప్రతిరోజు చరిత్ర పుట్టల్లో తనకంటూ ఒక ప్రత్యేక పుట్టను లెక్కించుకున్నట్టే ఈ సెప్టెంబర్ 14వ తేదీ కూడా జాతీయ స్థాయిలో సామాజిక, సాంస్కృతిక, క్రీడా, సాహిత్య రంగాల్లో ఎంతో విశిష్ట ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు మన భారతదేశ అధికారిక భాష గుర్తింపుకు చిహ్నంగా దేశవ్యాప్తంగా జరుపుకునే హిందీ దివస్ కూడా ఈరోజే కావడం విశేషం. మరి ఎప్పట్లాగే ఈరోజు ప్రాధాన్యత కలిగిన అంశాలన్నీ మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మొదటగా భారతదేశంలో జాతీయ భాషా వికాసానికి, భాషా సమైక్యతకి చిహ్నంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 14వ తేదీన హిందీ దివస్ని ఘనంగా జరుపుకుంటాం. 1949 సెప్టెంబర్ 14న భారత రాజ్యాంగ పరిషత్ దేవనాగరి లిపిలో హిందీని భారతదేశ అధికార భాషల్లో ఒకటిగా ఆమోదించింది. మన దేశంలోని వైవిధ్యాన్ని, సంస్కృతిని ఒక్కటిగా జోడించే వారిదిగా హిందీ భాష నిలుస్తున్న తరుణాన ఆ భాషా ప్రాధాన్యతని చాటి చెప్పే అత్యంత కీలకమైన జాతీయ దినోత్సవం ఈరోజు. ఇక తెలుగు పత్రికా రంగంలో, గ్రంథాలయ ఉద్యమంలో మరియు భారత స్వతంత్ర పోరాటంలో ఆంధ్ర రత్నగా ప్రసిద్ధి చెందిన మహోన్నత నాయకుడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు 1883 సెప్టెంబర్ 14న జన్మించారు. ఆయన స్వరాజ్య పత్రిక ద్వారా బ్రిటిష్ పాలనపై పదునైన వ్యాసాలు రాసి స్వాతంత్రోద్యమ చైతన్యాన్ని రగిలించారు. మాతృభాషా వికాసానికి, గ్రంథాలయాల స్థాపనకి నిరంతరం శ్రమిస్తూ తెలుగు తల్లి అనే పదాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన అమర ఉద్యమకారుడు ఆయన. అలాగే సైన్స్ మరియు పరిశోధనా రంగానికి విశేష సేవలు అందిస్తూ ప్రముఖ రచయితగా తెలుగు పాఠకులకు పరిజ్ఞానాన్ని పంచిన శాస్త్రవేత్త డాక్టర్ కొడవగంటి రోహిణి ప్రసాద్ గారు 1949 సెప్టెంబర్ 14న జన్మించారు. ఆయన బాబా అణు పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా సేవలందిస్తూనే సంక్లిష్టమైన విజ్ఞాన శాస్త్ర విషయాలని సామాన్యులకు అర్థమయ్యేలా సులువైన తెలుగులో వ్యాసాలు రచించారు. శాస్త్రీయ దృక్పథాన్ని, విజ్ఞాన ప్రచారాన్ని నిరంతరం ప్రోత్సహించిన మహోన్నత రచయిత ఈయన. ఇక భారత క్రీడారంగానికి వస్తే ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా రెండు దేశాల అంతర్జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక దిగ్గజ క్రికెటర్ కెప్లర్ వెసెల్స్ 1957 సెప్టెంబర్ 14న జన్మించారు. ఆయన ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా తనదైన శైలిలో అద్భుతమైన ప్రతిభని ప్రదర్శించి రెండు దేశాల క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ రంజీ జట్టుకు కోచ్గా వ్యవహరించి తెలుగు రాష్ట్రాల యువ క్రికెటర్ల రూపురేఖలను తీర్చిదిద్దిన విలక్షణ క్రీడాకారుడు ఆయన. ఇక భారత జాతీయ క్రికెట్ జట్టులో ఆల్రౌండర్గా, అద్భుతమైన ఫీల్డర్గా, మైదానంలో పరుగుల వరద పారించిన మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ 1963 సెప్టెంబర్ 14న జన్మించారు. ఆయన 1990వ దశకంలో భారత వన్డే జట్టులో కీలకమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా ఎన్నో మ్యాచ్ల్లో భారతదేశానికి సంచలనాత్మక విజయాల్ని అందించారు. ఆ తర్వాత ప్రసిద్ధ క్రికెట్ కోచ్గా మారి అనేక జట్లను విజేతలుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ప్రతిభావంతుడు ఆయన. ఇక తెలంగాణ మరియు హైదరాబాద్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రథమ అధ్యాయంగా నిలిచి హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా సేవలందించిన బహుభాషావేత్త, స్వాతంత్ర సమర యోధుడు బూర్గుల రామకృష్ణారావు గారు 1967 సెప్టెంబర్ 14న కాలం చేశారు. ఆయన సంస్కృతం, తెలుగు, ఉర్దూ, ఆంగ్లం తదితర అనేక భాషల్లో పండితుడుగా, న్యాయవాదిగా, రచయితగా ప్రజాసేవలో విశేష ముద్ర వేశారు. రైతుల సంక్షేమం కోసం భూ సంస్కరణలను ప్రవేశపెట్టి కరువు ప్రాంతాల అభివృద్ధికి పునాది వేసిన రాజకీయ దిగ్గజం ఆయన. ఇక భారతీయ న్యాయశాస్త్ర ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతుడైన క్రిమినల్ న్యాయవాదిగా, మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ప్రసిద్ధి చెందిన రామ్ జెఠ్మలానీ గారు 1923 సెప్టెంబర్ 14న జన్మించారు. ఆయన దేశంలోనే అత్యంత సంక్లిష్టమైన సంచలనాత్మక కేసుల్లో తనదైన వాదనా పటిమతో, న్యాయ కోవిదత్వంతో విజయం సాధించి న్యాయవాద రంగానికి మార్గదర్శిగా నిలిచారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా సమస్యలపై నిష్పాక్షికమైన గళాన్ని విప్పుతూ 6 దశాబ్దాల పాటు భారత న్యాయ వ్యవస్థలో దిగ్గజ న్యాయ కోవిదుడుగా భాసిల్లిన మహనీయుడు ఆయన. ఇక తెలుగు సాహిత్యంలో కవిగా, నాటక రచయితగా, కథకుడిగా మరియు నటుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటిన ప్రసిద్ధ సాహితీవేత్త ఎస్ మునిసుందరం గారు 1937 సెప్టెంబర్ 14న జన్మించారు.

అయినా రాయలసీమ ప్రాంతీయ జీవనాన్ని, నాటక సంస్కృతిని తనదైన సృజనాత్మక రచనల ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. నాటక రంగంలో ఎన్నో ప్రయోగాత్మక నాటకాలను ప్రదర్శించి రంగస్థల కళా వికాసానికి, తెలుగు కథా సాహిత్యానికి మహోన్నత సేవలు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. ఇక దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమతో పాటు హిందీ సినిమాల్లో కూడా కథానాయికగా తనదైన విలక్షణమైన అభినయంతో, అందంతో అలరించిన ప్రముఖ సినీ నటి మాధవి 1962 సెప్టెంబర్ 14 జన్మించారు. ఆమె తెలుగులో ఇంటింటి రామాయణం, మరో చరిత్ర, ఖైదీ, చట్టంతో పోరాటం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో చిరంజీవి, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుల సరసన నటించి విశేష ప్రజాదరణ పొందారు. తన అద్భుతమైన నృత్య ప్రావీణ్యంతో, నటనా ప్రతిభతో 2 దశాబ్దాల పాటు వెండి తెరపై రాణించిన ప్రముఖ నటి ఆమె. ఇక తెలుగు రంగస్థల రంగానికి, తొలితరం చలనచిత్ర రంగానికి అద్భుతమైన స్వరకల్పన చేసి అలరించిన ప్రముఖ నాటక చలనచిత్ర సంగీత దర్శకుడు హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి గారు 1970 సెప్టెంబర్ 14 ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన నాటి పౌరాణిక జానపద నాటకాలకు, తొలినాళ్ల చిత్రాలకు శాస్త్రీయ సంగీత సౌరభావాలను అద్ది రసవత్తరమైన పాటలను అందించారు. రంగస్థల సంగీత వికాసానికి, చలనచిత్ర స్వరకల్పనకి తనదైన శైలిలో మహోన్నతమైన పునాది వేసి నిర్యాణం చెందిన స్వరకర్త ఆయన. లిజనర్స్, సెప్టెంబర్ 14 సంబంధించి మన చరిత్ర పుటల్లో నిలిచిన అంశాలు, చారిత్రక విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈనాటి అంశంలోకి వెళ్లబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాటని ప్రసారం చేస్తున్నాం, విని ఆనందించండి.

0: డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

హాయ్ హలో లిజనర్స్, నేను మీ ఆర్జే అంజలి. సోదరులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినండి, వింటూనే ఉండండి రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

0: గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డు ఎంత తీయగా ఉంటుందో అంతే తీయగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ శ్రోతులకు, శ్రేయోభిలాషులకు, అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తుంది మీ ఆర్జే శ్రావ్య. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం, గత కొన్ని నెలలుగా మనం సమాజంలో మానసిక ఆరోగ్యం గురించి, ఆత్మహత్యల నివారణ గురించి, అదేవిధంగా మనుషుల మధ్య పెరగాల్సిన అనుబంధాల గురించి చాలా లోతుగా ఆలోచనాత్మకంగా మాట్లాడుకున్నాం కదా. కానీ ఈ రోజు పొద్దున్నే లేచి మన పల్లెటూరు వీధుల్లో నడుస్తూ ఉంటే వాతావరణంలో ఒక రకమైన పవిత్రమైన సువాసన, ఎంతో ఉత్సాహమైన పండుగ వాతావరణం నింపే ఒక అద్భుతమైన పండుగ, అదే వినాయక చవితి అయితే రానే వచ్చిందండి. నిన్నటి వరకు ఉన్న మానసిక ఒత్తిళ్లు, దిగుళ్ళని పక్కన పెట్టి మన ప్రజలందరూ ఆ ఏకదంతుడి పూజలో నిమగ్నం అయ్యే ఉంటారు. ఈరోజు మన రేడియో విష్ణు 90.4 ఈరోజు ముచ్చట్ల కార్యక్రమంలో అసలు వినాయక చవితి విశిష్టతని కేవలం ఒక ఆచారంలా కాకుండా మానవ కోణంలో, పర్యావరణ పరిరక్షణలో అది మనకిచ్చే దివ్యమైన సందేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమంలో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు విఘ్నేశ్వరుడు అనగానే మన అందరి మనసుల్లో ఒక రకమైన అభయం, ఆత్మీయత కలిగి తీరుతాయండి. మన బొజ్జగణపయ్య కేవలం గుడిలో ఉండే దేవుడు మాత్రమే కాదు, మన ఇంట్లో ఒక చిలిపి పిల్లాడిలా, మన కష్టాలను తీర్చే ఒక కుటుంబ పెద్దల, మన విజ్ఞానానికి మార్గదర్శిలా నిలిచే ఒక దైవం. మన ప్రాచీన తెలుగు సాంప్రదాయంలో ఏ చిన్న పని ప్రారంభించినా శ్రీ వినాయకాయ నమః అని తొలి పూజ ఆయనకే చేస్తాం. కానీ నిశితంగా ఆలోచిస్తే గణపతి స్వరూపం వినాయక చవితి పండుగ వెనక మానవ జీవితానికి సరిపోయే అద్భుతమైన జీవన సూత్రాలు, ప్రకృతితో మనిషికి ఉన్న అవినాభావ సంబంధం ఎంతగానో దాగున్నాయి. మరి ఈరోజు మన శ్రోతల కోసం ఆ అంతరార్థాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. వినాయకుడి స్వరూపం మానవ శారీరక, మానసిక వికాసానికి ప్రతీకగా నిలుస్తోంది. అసలు గజాననుడి రూపాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే అందులో ఒక పరిపూర్ణమైన మానవ వికాస తత్వశాస్త్రం దాగుంది. సృష్టిలో అతి చిన్న ప్రాణి అయిన ఎలకని తన వాహనంగా చేసుకుని, అతిపెద్ద ప్రాణి అయిన ఏనుగు తలను ధరించి దర్శనమిచ్చే వినాయకుడు సమత్వానికి, సర్వజీవ సమానత్వానికి

ఒక పెద్ద ఉదాహరణని చెప్పుకోవాలి. వినాయకుడి శారీరక అవయవాలు మన మానవ జీవితానికి ఎన్నో గొప్ప పాఠాల్ని నేర్పుతూ ఉంటాయి. ఆయన పెద్ద తల, అంటే నిరంతరం ఎంతో ఉన్నతంగా ఆలోచించాలి అని చెప్తూ ఉంటుంది. విస్తృతమైన జ్ఞానాన్ని సేకరించాలని కూడా మనందరికీ విశదీకరిస్తూ ఉంటుంది. విశాలమైన దృక్పథాన్ని కలిగి ఉండాలి అనే దానికి ప్రతీక. ఇక పెద్ద చెవులు, తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినాలి. ఎదుటివారి బాధల్ని సలహాల్ని శ్రద్ధగా ఆలకించే ఓర్పు మనిషికి ఉండాలని చెప్తుంది. మరి చిన్న కళ్ళు, ఏ విషయమైనా లోతుగా ఏకాగ్రతతో పరిశీలించాలి అని చెప్తూ ఉంటుంది. బయట ఆకర్షణలకి లొంగకుండా అంతరంగాన్ని చూడడం నేర్చుకోవాలి. మరి పొడవైన తొండం ఏం చెప్తుంది అంటే, పరిస్థితికి తగ్గట్టుగా ఉండాలి, అనుకూలత కలిగి ఉండాలి అని చెప్తూ ఉంటుంది. పెద్ద పెద్ద చెట్ల కొమ్మలను విరవగల శక్తి, అలాగే నేలపై పడిన చిన్న సూదిని కూడా తీగల నైపుణ్యం తొండానికి మాత్రమే ఉంటుంది. అంటే మనిషి కష్టానికి సుఖానికి ఒకేలా స్పందించాలనే అర్థం ఇందులో దాగుందన్నమాట. మరి పెద్ద బొజ్జ, లోకంలో మంచి చెడులని, కష్ట సుఖాల్ని, ఇతరులు చెప్పే రసవత్తర విషయాలని తన కడుపులోనే దాచుకోవాలి. ఓర్పు సహనాలకి ఇది పరాకాష్ట. మరి ఏకదంతం ఏం చెప్తోంది అంటే, ఒక దంతం విరిగి ఉన్నా దాంతోనే మహాభారతాన్ని రాశాడు వినాయకుడు. అంటే మనలో ఉన్న శారీరక లేదంటే మానసిక లోపాలని సాకుగా చూపకుండా ఉన్న వనరులతోనే మహత్తర కార్యాలను సాధించాలని ఆత్మవిశ్వాసపు పాఠం అది. మానవ కోణంలో వినాయక చవితి జీవన సూత్రాలు ఏం చెప్తాయి అంటే, మన మానవ నిత్య జీవితానికి వినాయక చవితిని కనుక అన్వయించి చూస్తే అందులో

అనే పరమ సత్యాన్ని చాటి చెప్పాడు విఘ్నేశ్వరుడు. నేటి ఆధునిక యుగంలో కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపే పిల్లలకి వినాయకుడు నేర్పిన ఈ మాతా పితృ సేవ కంటే గొప్ప జీవిత పాఠం ఇంకేముంటుంది చెప్పండి? అలాగే వినాయకుడిని విఘ్న నాయకుడు అన్నారు. అంటే మన జీవితంలో వచ్చే ఆటంకాల్ని విఘ్నాల్ని తొలగించేవాడు. మనిషి పారిపోకుండా ధైర్యంతో మేధస్సుతో వాటిని ఎదుర్కొని విజయ తీరాలకు చేరాలనే సంకల్ప బలాన్ని ఈ పండగ మనకిస్తూ ఉంటుంది. పర్యావరణ పరిరక్షణలో వినాయక చవితి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. వినాయక చవితి పండుగలో అత్యంత ప్రాధాన్యత కలిగిన నేటి తరానికి అత్యంత అవసరమైన అంశం ప్రకృతి పరిరక్షణ. అసలు మన పూర్వీకులు వినాయక చవితిని డిజైన్ చేసిన తీరు చూస్తే మహర్షులు ఎంతటి అద్భుతమైన పర్యావరణ శాస్త్రవేత్తలు అర్థమవుతూ ఉంటుంది. వినాయక చవితి అంటే కేవలం పూజ మాత్రమే కాదండి, అది ప్రకృతితో మనిషి జరిపే ఒక బృహత్తర సాంకేతిక ఉత్సవం. వినాయక చవితికి చెరువు లేదంటే నది ఒడ్డు నుంచి స్వచ్ఛమైన ఒండ్రు మట్టిని తెచ్చి ప్రతిమని తయారు చేస్తాం. భాద్రపద మాసంలో వర్షాలు పడి చెరువులు నదులు నిండుగా ప్రవహిస్తూ ఉంటాయి. మట్టితో రూపుదిద్దుకున్న స్వామిని పూజించి మళ్లీ ఆ మట్టిని నీటిలోనే నిమజ్జనం చేయడం ద్వారా ప్రకృతి నుంచి వచ్చిన శరీరం మళ్లీ ప్రకృతిలోనే కలిసిపోతుందనే జీవనచక్ర సత్యాన్ని చాటి చెప్పడమే కాకుండా చెరువుల్లో మట్టి కలపడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఇక 21 రకాల పత్రి పూజ వెనకాల కూడా ఎన్నో అంశాలు దాగున్నాయి. వినాయక చవితి పూజలో అత్యంత కీలకమైంది ఏకవింశతి పత్రి, అంటే 21 రకాల ఆకులతో స్వామిని పూజించడం. మాచిపత్రం, బృహతిపత్రం, బిల్వపత్రం, దూర్వాయుగ్మం, దత్తూర, తులసి, జంబుపత్రం, ఇలా 21 రకాల ఆకులన్నీ ప్రాణాధారమైన ఆయుర్వేద మూలికలు. వర్షంలో క్రిమికీటకాలు వ్యాపించి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ పత్రిని ఇంటికి తెచ్చి పూజించడం వల్ల ఆ మూలికా సువాసనలు గాలిలో కలిసి ఇల్లంతా క్రిమిరహితంగా మారుతుంది. ఇక ఎక్కడ పడితే అక్కడ మొలిచే సాధారణ గరిక పూజ వినాయకుడికి ఎంతో ప్రీతికరం. అంటే ప్రకృతిలో ఉన్న ఏ చిన్న మొక్క కూడా నిరుపయోగం కాదని, అత్యంత సాధారణమైన వస్తువులో కూడా దైవత్వాన్ని చూడడమే మన భారతీయుల పర్యావరణ ప్రేమ. వర్తమాన సమాజంలో మట్టి వినాయకుల అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ రోజుల్లో రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్రమాదకరమైన సింథటిక్ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలని వాడడం వల్ల మన జల వనరులు ఎంతగానో కలుషితం అయిపోయాయో తలుచుకుంటే నిజంగా ప్రతి ఒక్కళ్ళకి బాధ అనిపిస్తూ ఉంటుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో కరగక రసాయన రంగులు నీటిలో జీవరాశుల్ని నాశనం చేస్తున్నాయి. అందుకే మనం అందరం కూడా ఒక పద్ధతిని పాటించాలి. మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, మన చెరువులు నదులు పవిత్రంగా ఉండడానికి కేవలం మట్టి వినాయక విగ్రహాల్ని మాత్రమే పూజించాలి. ప్రకృతిని పూజించే పండుగకి ప్రకృతిని నాశనం చేసే సాధనంగా మార్చకుండా ఒక ప్రాచీన సంప్రదాయమైన మట్టి విగ్రహాల్నే ప్రతిష్ఠించుకోవాలి. ఇక వినాయక చవితి మనకిచ్చే సామాజిక సందేశం చూస్తే ఇది కులమతాలకు వర్గ విభేదాలకు అతీతంగా సమస్త సమాజాన్ని ఒకే వేదికపైకి తెచ్చే ఏకైక ఉత్సవం. వీధి వీధిన మండపాలు ఏర్పాటు చేసి ఊరంతా కలిసి ఉత్సవాలు జరుపుకోవడం వల్ల మనుషుల మధ్య విభేదాలు తొలగిపోయి సమైక్యతా భావం వికసిస్తుంది. స్వరాజ్య పోరాట కాలంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గరుడు వినాయక చవితి ఉత్సవాలను బహిరంగంగా నిర్వహించడం ప్రారంభించింది అందుకోసమని. ప్రజలందరినీ ఒక చోటకి చేర్చి వారిలో దేశభక్తిని, స్వాతంత్ర కాంక్షను నింపడానికి ఈ పండుగని ఒక సామాజిక ఆయుధంగా వాడారు. ఈరోజు కూడా మన పల్లెల్లో, నగరాల్లో వినాయక చవితి మండపాలు సామాజిక చైతన్యానికి, విజ్ఞాన వేదికలకు నిలయాలుగా మారాయి. వినాయకుడి స్వరూపం గురించి, పత్రి పూజ వెనుకున్న ప్రకృతి వైభవం గురించి ఎంతో బాగా మాట్లాడుకున్నాం. మరి ఈరోజు వీధుల్లోకి వెళ్ళి చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆవేదన, ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. అసలు మనం పండుగలు జరుపుకుంటున్న తీరును చూసి ఆ బొజ్జగణపయ్య కూడా లోలోపల కన్నీరు పెట్టుకుంటాడేమో అనిపిస్తూ ఉంటుంది. దేవుడికి మనం చేసే పూజలు ఆయనకి సంతోషాన్ని ఇస్తున్నాయా, లేదంటే మన అజ్ఞానంతో, మన ప్రదర్శన బుద్ధితో ఆయన సృష్టించిన ఈ ప్రకృతికి మనం ఆరని గాయాన్ని చేస్తున్నామనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. పండగంటే ఏంటి? మనసులో కల్మషాన్ని తుడిచేసి పవిత్రతని నింపుకోవడం. కానీ ఈ రోజుల్లో పండగ అనే పవిత్రమైన భావన పోటీగా, ఆర్భాటంగా, ధన ప్రదర్శనగా మారిపోయింది. పక్క వీధిలో 20 అడుగుల విగ్రహం పెడితే మన వీధిలో 50 అడుగుల విగ్రహం పెట్టాలి. వాళ్ళు 10,000 మైకులు పెడితే మన ఊరంతా గుండెలు దద్దరిల్లేలా డీజే సౌండ్లు పెట్టాలి అనే ఒక విపరీతమైన పోటీతత్వం మనుషుల్లోకి ప్రవేశించింది.

వినాయకుడి అతిపెద్ద విగ్రహాలు కావాలని ఏ పురాణంలో కూడా చెప్పలేదు. దేవుడికి కావాల్సింది విగ్రహం ఎత్తు కాదు, మనలో భక్తి లోటు, నిశ్చలమైన మనస్సులోని పవిత్రత. కానీ మనం ఏం చేస్తున్నాం? టన్నుల కొద్దీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సీసం, పాదరసంతో కూడిన ప్రమాదకరమైన సింథటిక్ రంగులతో రూపుదిద్దుకున్న భారీ విగ్రహాలని తయారు చేస్తూ ఉన్నాం. ఆ విగ్రహాలని నిమజ్జనం పేరిట మన ఊరి దాహార్తిని తెచ్చే చెరువుల్లోకి నదుల్లోకి నెట్టేస్తూ ఉన్నాం. 9 రోజులు పూజించిన ఆ పూజ్యమైన విగ్రహాలు మరుసటి రోజు నది ఒడ్డున విరిగిపోయి నీటిపై తేలియాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాల మధ్య కొట్టి ముట్టాడుతూ ఉంటే దేవుడికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా అనిపిస్తూ ఉంటుంది. మనం నిమజ్జనం చేస్తుంది కేవలం మట్టి రూపాల్ని కాదు, మన ఊరి జీవనాధారమైన నీటి వనరుల్ని. ఆ విషపూరితమైన రంగులు నీటిలో కలపడం వల్ల ఆ నీటిని తాగే మూగజీవాలు చనిపోతూ ఉన్నాయి, జలచరాలు నశించిపోతూ ఉన్నాయి. దేవుడి పేరుతో మనం ఇంకొక జీవి ప్రాణాన్ని తీసే హక్కు మనకెక్కడుంటుంది చెప్పండి? అసలు విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాల్ని తొలగించేవాడు. కానీ మనం ఆయన ఉత్సవాల పేరిట పర్యావరణానికి, రాబోయే తరాలకి కోలుకోలేని పెద్ద విఘ్నాన్ని సృష్టిస్తూ ఉన్నాం. లిజనర్స్, వినాయక చవితి గురించిన మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాటను ప్రసారం చేస్తూ ఉన్నాం, విని ఆనందించండి.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంపీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

లిజనర్స్, నేను మీ ఆర్జాంజలి. సోదరులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినండి, వింటూనే ఉండండి రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ శ్రోతలకు, శ్రేయోభిలాషులకు, అలానే మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ ఆర్జే సాహితి. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈరోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఇంకొక దారుణం ఏంటంటే శబ్ద కాలుష్యం. 9 రోజుల పాటు అర్ధరాత్రి వరకు చెవులు చిల్లులు పడేలా పెట్టే డీజే పాటలు.

మైకుల హోరు. ఆ శబ్దాలకి పసిపిల్లలు ఉలిక్కిపడి ఏడుస్తూ ఉన్నారు. గుండె జబ్బులున్న పెద్దవాళ్లు అల్లాడిపోతూ ఉన్నారు. పరీక్షలకి చదువుకునే విద్యార్థులు ఏకాగ్రత కోల్పోతూ ఉన్నారు. దేవుడి పూజ అనేది ప్రశాంతతని మనశ్శాంతిని ఇవ్వాలి తప్ప పక్కింటి మనిషిని నరక యాతనకి గురిచేసేలా ఉండకూడదు. అసలు తోటి మనిషిని బాధ పెడుతూ మనం చేసే పూజను ఏ దేవుడైనా స్వీకరిస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. పూజలో సాత్వికత పోయి రాజసత్వం తామసత్వం పెరిగిపోయాయి. ఇక్కడ మనందరం ఒక అంతర్మథనం చేసుకోవాలి. వినాయక చవితి మనకి నేర్పిన అసలైన తత్వం ఏంటి? మట్టి నుంచి వచ్చి మట్టిలో కలవడం. సృష్టిలో ప్రతి ప్రాణి మట్టి నుంచే పుట్టింది, మళ్ళీ మట్టిలోనే కలిసిపోతుంది అనే శాశ్వత సత్యాన్ని చాటడమే నిమజ్జనం వెనుకున్న అంతరార్థం. మరి నీటిని మట్టిని విషపూరితం చేస్తే ఆ శాశ్వత సత్యానికి అర్థం ఏముంటుంది చెప్పండి? త్యాగం, నిరాడంబరత అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఏనుగు తలతో ఉన్న స్వామి ఎలక వంటి చిన్న ప్రాణిపై ప్రయాణించాడు. అంటే ఎంత గొప్ప పదవిలో ఉన్నా నిరాడంబరంగా ఉండాలి అని. మరి అలాంటి దేవుడి పేరిట మనం లక్షల రూపాయల ఆర్భాటాలు చేయడం ఎంతవరకు సబబు? అందుకనే ఈ వినాయక చవితి నుంచి మన ఆలోచన ధోరణి మారాలి. ప్రతి ఇంట ప్రతి వీధిలో మట్టి వినాయకుణ్ణే పూజించుకోవాలి. చిన్న విగ్రహాన్ని పూజించి మన ఇంటి వెనుక ఉన్న చిన్న తొట్టిలోనో కుండీలోనో నిమజ్జనం చేద్దాం. ఆ మట్టిలోనే ఒక విత్తనాన్ని నాటితే అది రేపు ఒక పచ్చటి మొక్కగా మారి మనకి ప్రాణవాయువుని ఇస్తుంది. దేవుడి నిమజ్జనం నుంచి ఒక కొత్త జీవం పుట్టుకు రావడమే మనం దేవుడికిచ్చే నిజమైన కానుక. విగ్రహం, విత్తన గణపతి, ఎంతటి అద్భుతమైన విప్లవాత్మకమైన ఆలోచన కదా. అలా చేస్తే మనం దేవుణ్ణి పూజించినట్లు అవుతుంది, మన భూమాతని కాపాడుకున్నట్టు అవుతుంది. పండుగలంటే ఆడంబరం కాదు, ఆత్మశుద్ధి, సామాజిక బాధ్యత కూడా. సరే, ఇప్పటివరకు మనం పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుకున్నాం. కానీ అసలు ఒకప్పుడు మనం జరుపుకున్న ఆనాటి వినాయక చవితి పండక్కి ఈరోజు మన కళ్ల ముందు జరుగుతున్న ఈ హంగుల చవితి వేడుకలకి ఎంతటి తేడా వచ్చిందో తలుచుకుంటే నిజంగా గుండెయితే బరువెక్కుతుందండి. ఆ రోజుల్లో పండగంటే ఇంట్లో ఊళ్ళో ఒక పవిత్రమైన అనుభూతి. కానీ ఈరోజు పండగంటే సౌండ్ బాక్సుల గోల, రసాయనాల నిమజ్జనాలు, చందాల గొడవలు. అసలు మన సంస్కృతిలో, మన ఆలోచనలో ఈ మార్పు ఎప్పుడొచ్చింది, ఎలా వచ్చింది? ఈరోజు మన నిజమైన పండగ స్వరూపాన్ని కోల్పోయి కేవలం బాహ్యమైన ఆడంబరాల వెనుక పరుగులు పెడుతూ ఉన్నాం. ఒక 40-50 సంవత్సరాల క్రితం మన పల్లెటూర్లలో లేదంటే పట్టణాల్లో వినాయక చవితి ఎలా ఉండేది, మరి ఈరోజు ఎలా మారిపోయింది అనే ఈ వ్యత్యాసాన్ని కనుక ఒక్కసారి మనం పరిశీలిస్తే సమాజంలో మనుషుల అనుబంధాలు, పర్యావరణ స్పృహ ఎంతగా పతనం అయ్యాయో స్పష్టంగా కనిపిస్తుంది. నాటి పండగ వాతావరణాన్ని, నేటి మార్పుల్ని ఒక్కసారి చూస్తే ఆ రోజుల్లో పండగ వస్తోంది అంటే వారం రోజుల ముందు నుంచే ఇంట్లో పండగ వాతావరణం మొదలయ్యేది. నాన్నగారితోనో తాతగారితోనో కలిసి ఊరి చెరువు ఒడ్డుకో లేదంటే వాగు దగ్గరకో వెళ్ళి కాళ్లకి పసందైన ఒండ్రు మట్టిని తాకుతూ చేతులతో స్వయంగా మట్టిని తెచ్చేవాళ్ళు. ఇంట్లో పిల్లలంతా కలిసి ఆ మట్టితో చిన్న బొజ్జగణపైని చేయడం ఒక అద్భుతమైన అనుభూతి. ఆ బొమ్మ కాస్త వంకరగా ఉన్నా, బొజ్జ సరిగ్గా లేకపోయినా అందులో ఒక నిశ్చలమైన భక్తి, స్వహస్తాలతో చేసిన ఆత్మీయత ఉండేవి. బజారుకెళ్ళి షాపుల్లో వరుసగా పేర్చి ఉంచిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని లేదంటే సింథటిక్ రంగుల విగ్రహాలని వేరాలడి కొనుక్కు తెచ్చుకుంటున్నాం. స్వహస్తాలతో చేసే పవిత్రమైన సృజనాత్మక స్థానంలో డబ్బు పెట్టుకునే వ్యాపారీకరణ వచ్చి చేరింది. ఆనాడు మట్టిని తాకినప్పుడు ప్రకృతితో మనిషికి ఒక అనుబంధం ఏర్పడేది. మరి ఈనాడు ప్లాస్టిక్, కెమికల్ విగ్రహాలు కొంటున్నప్పుడు కేవలం ఒక వస్తువును కొంటున్న భావన మాత్రమే మిగులుతోంది. ఇక పత్రి విషయానికి వస్తే చవితి ముందు రోజు ఉదయాన్నే పిల్లలంతా చేతుల్లో సంచులు పట్టుకుని ఊరి బయట ఉన్న తోటల్లోకి, పొలాల గట్ల మీదకి పరిగెత్తేవాళ్ళు. మాచిపత్రి, జంబూపత్రం, ఉమ్మెత్త, విష్ణుక్రాంతం, బిల్వం, గరిక ఇలా వెతికి వెతికి 21 రకాల పత్రిని సేకరించేవాళ్ళు. ఆ పత్రి తెచ్చే క్రమంలో ఏ మొక్క ఏ వైద్యానికి పనికొస్తుందో పెద్దవాళ్ళు పిల్లలకి ప్రత్యక్షంగా నేర్పించేవాళ్ళు. ఇల్లంతా ఆ పత్రి సువాసనతో ఆయుర్వేదశాలలా మారిపోయేది. మరి ఈ రోజుల్లో పత్రి ఎక్కడ సేకరిస్తున్నారో తెలుసా? పండుగ రోజు ఉదయాన్నే మార్కెట్లో కవర్లలో పెట్టి అమ్మే 4 ప్లాస్టిక్ ఆకుల్ని లేదంటే మురిగిపోయిన 4 ఆకుల్ని తెచ్చి విగ్రహం ముందు మనం పెడుతూ ఉన్నాం. అసలు ఏ ఆకు ఏ మొక్కదో, దాని పేరేమిటో నేటి తరానికి అస్సలు తెలియకుండా పోయింది. ప్రకృతితో అనుసంధానమయ్యే ఆ గొప్ప పర్యావరణ విజ్ఞానాన్ని మనం బజారు అమ్మకాలకు బలి ఇచ్చేశాం. ఇక ఆ రోజుల్లో వినాయకుడి నివేదన కోసం ఇంట్లో అమ్మ నాయనమ్మలు పొయ్యి దగ్గర నిలబడి చేసే పిండి వంటల సువాసనలు ఊరంతా గుమగుమలాడేవి. బియ్యపు పిండితో చేసిన ఉండ్రాళ్ళు, కుడుములు, పప్పు బెల్లం, చలివిడి, వడపప్పు.

పానకం ఇవన్నీ స్వచ్ఛమైన ఆవిరి మీద ఉడికే సాత్విక ఆహారాలు. వర్షాకాలంలో జీర్ణక్రియ మందగించినప్పుడు ఈ కొడుములు ఒంట్రాళ్ళు తింటే ఆరోగ్యం బాగుంటుందనే ఆయుర్వేద సూత్రం దాని వెనక దాగుండేది. పైగా ఆ ప్రసాదాలని పొరుగు ఇళ్లకి పంచుకోవడం వల్ల మనుషుల మధ్య ఆప్యాయతలు పెరిగేవి. కానీ ఈ రోజుల్లో బేకరీల నుంచి తెచ్చే స్వీట్లు కొనుగోలు చేసిన ఫాస్ట్ ఫుడ్ ప్రసాదాలుగా మారిపోయాయి. వంటగదిలో కన్నతల్లి నింపే ప్రేమ పవిత్రత నేటి ప్యాకేజ్డ్ స్వీట్లలో ఎక్కడ దొరుకుతుంది ఒక్కసారి ఆలోచించండి. ఇక ఊళ్ళో పెట్టే వినాయక మండపాల విషయానికి వస్తే ఆ రోజుల్లో ఊరంతా కలిసి ఒక చిన్న పందిరేసి వినాయకుణ్ణి ప్రతిష్ఠించేవారు. సాయంత్రం వేళల్లో హరికథలు చెప్పేవారు. భజన బృందాలు కూర్చుని గణపతి భజనలు చేసేవి. నాటకాలు పౌరాణిక పద్యాలు దేశభక్తి గేయాలు పాడుకుంటూ ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయేది. మరి ఈరోజు మండపాల దగ్గర ఏం జరుగుతోంది? ఆధ్యాత్మికత స్థానంలో అశ్లీలత చేరింది. నిజమైన భజనల స్థానంలో గుండెలు పగిలిపోయే డీజే సౌండ్లు, ఐటమ్ సాంగ్స్, మద్యం మత్తులో ఊగే డ్యాన్సులు వచ్చి చేరాయి. పండగ పేరిట వీధుల్లో చందాల వసూళ్ల కోసం సామాన్య ప్రజలను వేధించే దందాలు ఎక్కువయ్యాయి. భక్తితో స్వామిని కొలవడం పక్కన పెట్టి తమ వీధి అహంకారాన్ని, రాజకీయ బలాన్ని ప్రదర్శించుకునే వేదికలుగా వినాయక మండపాలు దిగజారిపోవడం నిజంగా విచారకరం. ఆ రోజుల్లో నిమజ్జనం అంటే ఒక ఉద్వేగ భరితమైన వీడ్కోలు. ఊరి బావిలోనూ చెరువులోనూ మట్టి వినాయకుణ్ణి మెల్లగా నిమజ్జనం చేస్తూ గణపతి బప్ప మోరియా అని శ్రద్ధగా వీడ్కోలు చెప్పేవాళ్ళు. ఆ మట్టి నీటిలో కరిగిపోతే చెరువు పవిత్రమయ్యేది. కానీ ఈ రోజుల్లో నిమజ్జనం అంటే పర్యావరణ విధ్వంసం. వందలాది టన్నుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నదుల్లో, సముద్ర తీరాల్లో తేలియాడుతూ ఉంటే ఆ ప్లాస్టిక్ పూలదండలు, రసాయన రంగులు నీటిని విషతుల్యం చేస్తూ ఉంటే అది చూసి మనసారా ఎంతోమందికి ప్రకృతి ప్రేమికులకి ఏడవాలనిపిస్తుంది. మనం దేవుణ్ణి నిమజ్జనం చేయడం లేదు, మన భావితరాల తాగునీటి భవిష్యత్తుని నిమజ్జనం చేస్తూ ఉన్నాం. ఈ తేడాలన్నీ చూస్తుంటే మన తరం ఎక్కడ పొరపాటు చేసిందో స్పష్టంగా అర్థమవుతోంది. సాంకేతికత పెరిగింది, డబ్బు పెరిగింది, కానీ మన పండగల్లో ఉండవలసిన ఆ జీవం, సంస్కృతి, సంప్రదాయం, ప్రకృతి ప్రేమ క్రమంగా కనుమరుగైపోయాయి. అందుకే ఈ వినాయక చవితి సందర్భంగా మనందరం ఒక్క గట్టి సంకల్పం చేసుకుందామండి. మళ్ళీ ఆనాటి పవిత్రమైన వినాయక చవితి రోజులను వెనక్కి తీసుకుందాం. ఆడంబరాల్ని పక్కన పెడదాం. నిరాడంబరమైన భక్తిని నింపుకుందాం. రసాయన విగ్రహాల్ని తిరస్కరిద్దాం. పవిత్రమైన మట్టి వినాయకుల్ని పూజిద్దాం. మరి ఈ చవితి నుంచి మనం ఆనాటి ప్రకృతి సిద్ధమైన పండుగ సంస్కృతి వైపు అడుగులు వేద్దాం. సో లిజనర్స్, వినాయక చవితి గురించిన విశేషాలు మనం ఎన్నో తెలుసుకున్నాం కదండి. మరి ఈనాటి ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమంలో మరో అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ ప్రసాద్.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

హాయ్ హలో లిజనర్స్, నేను మీ ఆర్జీ అంజలి. సోదరులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినండి, వింటూనే ఉండండి రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్ ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్.

0: Kennedy Road, Bhimavaram. Cell 9989838444.
1: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, stree lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494567.

0: బిడ్డా అంత లేదు, సప్పుడు సరే గట్టిగా చేయమను.
1: అరే తీసి పక్క.

ఎంత తీయగా ఉంటుందో అంతే తీయగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ శ్రోతులకు, శ్రేయోభిలాషులకు, అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తుంది మీ ఆర్జే శ్రావ్య. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494 56.

మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ, శ్రోతలకు శ్రేయోభిలాషులకు అలానే మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ ఆర్జ సాహితి. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2377 96 23 7295.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
0: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
0: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
0: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9176126.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

హాయ్ హలో లిజనర్స్, నేను మీ ఆర్జే అంజలి. సోదరులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినండి, వింటూనే ఉండండి రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఇంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9983420009.
0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్, భీమవరం.
0: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం.

0: బిడ్డా అంతలేదు, సప్పుడు సరే గట్టిగా చేయమను.
1: అరే తీసి పడుతు.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డూ ఎంత తీయగా ఉంటుందో అంతే తీయగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ శ్రోతులకు, శ్రేయోభిలాషులకు, అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తుంది మీ ఆర్జే శ్రావ్య. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో తాళం చెవులు కథ వింటారు. సర్వీస్ ఎంత? వేటగారంగా అడిగాడు స్కూల్ సూపర్వైజర్. మొహం ఇంత పిసర చేసుకుని తలంచుకుంది కాత్యాయని. స్కూల్ హెడ్ మిస్సెస్. ఆ మౌనం అతగాణ్ణి మరికొంచెం రెచ్చగొట్టింది. ఇంకొంచెం సరదా పుట్టించింది. అదే ప్రశ్న ఇంకోలా మార్చి అడిగాడు. నిన్నే తల్లి, ఇంకా ఏమాత్రం సర్వీస్ ఉంది తమరికి? భగ్గుమంది కాత్యాయని లోపల్లోపలే. రాస్కెల్ అనుకుంది పైకి చెప్పుడవకుండా పళ్ళు కొరుక్కుంటూ. 6 ఏళ్ళు అంది మెల్లగా. వేటకారంగా నవ్వాడు సూపర్వైజర్. వర్క్ చేతకాకపోతే చెయ్యలేను అని రాసుపడేరాదు. మరో మాస్టర్ ఎవరినైనా హాయిగా నీ పేరు చెప్పుకుని హెడ్ మాస్టర్ అవుతాడు కదా. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అంటే చీరలు సింగారించుకోవటం అనుకుంటారు కామోసు మీ ఆడవాళ్ళు. ఈ సీనియారిటీ ఒకటి ఏడిసింది కదా, ఆ రూలు పట్టుకుని మగాళ్ళకి అడ్డం పడిపోతుంటారు ప్రమోషన్లు రాకుండా. ఇదంతా చాలదన్నట్లు ఈ 33% ఒకటి మా ప్రాణాలకి. సర్లే సర్లే, కానీ ఇంతకీ అసలు విషయం చెప్పు. కమిషనర్ ఆర్డర్ అందిందా లేదా? అదే, ఈ బిల్డింగ్ ఖాళీ చేయమన్న ఆర్డర్. అందింది సార్. మరి ఇంకా పాడుపడ్డ బిల్డింగ్లో స్కూల్ ఎందుకు నడుపుతున్నట్లు? ఏం కటటా లెక్క పెట్టాలని కోరికగా ఉందా? రాను రాను.

అతని గొంతు పెరుగుతోంది. స్కూల్ టొపేరం చూస్తే గడియో క్షణము కోల్డానికి సిద్ధంగా ఉన్నదాయే. గోడలు చూస్తే ఈ ముసలికి నాని నాని ఎప్పుడైనా జారిపడొచ్చని భయపడుతున్నవాయి. ఏ ధైర్యంతో ఈ పసివేదని ఇక్కడ కూర్చోబెట్టావు? ఇంతమందిలో ఏ ఒక్కరి మీద ఏ మట్టి పళ్ళ జారి ఏ ప్రమాదం జరిగినా ముందు నువ్వు, నీ వెనక నేను, నా వెనక ఇంజనీర్, ఆ తర్వాత కమిషనర్, అందరం క్యూ కట్టేస్తాం జైలుకి. అర్థమైందా? కానీ సార్, ఆర్డర్ అయితే ఇచ్చారు కానీ అందులో ఉన్నట్టు కొత్త బిల్డింగ్లోకి మారాలంటే తాళం వేసుకుంది. మరేం చేయను? బిల్డింగ్ లాక్ చేస్తుంటే బయట వరండాల్లో కూర్చోబెట్టండి తాళాలు వచ్చే వరకు. అంతేగాని ఆ బిల్డింగ్కి వరండాలు లేవండి. ఉన్న ఆ చిన్న వరండాకు కూడా గ్రిల్స్ ఉన్నాయి. ఆ గ్రిల్స్కి కూడా కుక్క గొలుసు లాంటి గొలుసు కట్టేసి ఆ గొలుసుకి మంట్ర గబ్బంత తాళం కప్పు వేసింది. పక్కనున్న అసిస్టెంట్ చెప్పాడు. ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు సూపర్వైజర్ చిదంబరానికి. సరే సరే, అదేదో ఆఫీసులో కనుక్కుని ఇది సంగతి అంటూ పోనీ ఒక కాగిత ముక్క ఆఫీస్ టెపలో తగలేయండి అంటూ విసురుగా లేచి జోరుగా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. హఠాత్తుగా స్కూళ్ళ మీద ఎంత శ్రద్ధ పెరిగిపోయిందండి మన మున్సిపాలిటీ వాళ్ళకి. కోపం, అవహేళన విలాహించిన స్వరంతో కామెంట్ చేసింది ఒక టీచర్. మరేం, తన దాకా వస్తే తప్ప కదులుతాయా మన జగన్నాథ రథాలు? ఏం డ్యాన్స్ చేశాడు మన చిర్రుబుర్రు చిదంబరస్వామి? వెటకారంగా నవ్వాడు మరో టీచర్. చీటికి మాటికి విజిట్ పేరుతో స్కూళ్ళకొచ్చి టీచర్ల మీద డాబు చేసే సూపర్వైజర్లకి టీచర్లందరూ పెట్టిన ముద్దు పేరు చిర్రుబుర్రు చిదంబరం. చుట్టూ ఉన్న టీచర్ల మాటలేవి వినటం లేదు కాత్యాయని. ఆమె మనసులో అవమానం అని నిప్పురవ పడింది. సురసురమంటూ ఆలోచనల మంటలు అంటుకుంటున్నాయి. సందు దొరికితే చాలు ఆడాళ్ళు, ఉద్యోగాలు అంటూ ఎకసెక్కం చేసే చిదంబరాన్ని తలుచుకుంటుంటే రక్తం సలసలా మరిగిపోతున్న సమయం రావాలి, ఆగాలి, తప్పదు అంటూ హెచ్చరిస్తోంది ఆమె వివేకం. అసలు ఈ స్కూల్ బిల్డింగ్కి సంబంధించిన డొంకంతా కదిలించిన తీకే జిల్లాలో అదేదో మూల 6 నెలల కింద కదిలింది. ఏదో ప్రైవేట్ స్కూల్ భవనం కూలి ఇంచుమించు 25 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. ఆసరికి జిల్లా విద్యాశాఖ అధికారికి కాళ్ళల్లోంచి వణుకు పుట్టింది. ఫలితంగా 24 గంటలు తిరగకుండా జిల్లాలో అన్ని స్కూళ్ళకి ఒక తాకీదు అందింది. దాని సారాంశం క్లుప్తంగా, శిథిలావస్థలో ఉన్న కట్టడాల్లో పాఠశాలలు నడపరాదునని, ఆ విధంగా నడుస్తున్న పాఠశాల విద్యార్థులకి ఏ ప్రమాదం జరిగినా సదరు పాఠశాల తాలూకా యాజమాన్యమే బాధ్యత వహించాలి తప్ప సర్కారు వారి బాధ్యత ఎంతమాత్రం లేదని, ఒకవేళ అలాంటి ప్రమాదమే జరిగిన నాడు సంబంధిత ఉపాధ్యాయులు, యాజమాన్యం సరిసమానంగా శిక్షార్హులని, ఇది చూసిన మున్సిపల్ కమిషనర్కి కళ్ళు బైర్లు కమ్మినంత పనైంది. కారణం, మున్సిపల్ స్కూళ్లలో 90% శిథిలావస్థలో ఉన్నవే. దిక్కుతోచని అధికారి స్కూల్ సూపర్వైజర్ ద్వారా అలాంటి స్కూల్ లిస్టు తయారు చేయించి తక్షణ కర్తవ్యంగా కాస్త పర్వాలేదనుకున్న బిల్డింగుల్లోకి 2-3 స్కూళ్లను తోలేసి షిఫ్ట్ సిస్టంతో నడుపుకోమన్నారు తాత్కాలికంగా. మరి చదువు సంగతిలా ఉన్నా అటు పిల్లలకి ఇటు మాస్టర్లకి మాత్రం ఆ ఒకపూట ఆట విడుపు మహా ఆనందంగా ఉంది. 2 రోజుల తర్వాత రాత్రి 7-8 గంటల వేళ పనులన్నీ ముగించుకుని వేడివేడి కాఫీని ఆస్వాదిస్తూ టీవీలో వార్తలు వింటూ కూర్చుంది కాత్యాయని. ఏమండి, గేటు చప్పుడుతో పాటు ఓ పొలికేక వినిపించింది. కాఫీ కప్పు పక్కన పెట్టి ముఖం చిట్లించుకుంటూ లేచింది. ఆమెని చూస్తూనే, అమ్మా, ఈ వీధిలోనే ఇక్కడే ఎక్కడో కాచాయిని గారని మున్సిపల్ టీచర్ ఉన్నారట, హెడ్ మాస్టర్ గారట, ఏ ఇల్లు కొంచెం చెప్పగలరా అమ్మా? ఎందుకు, ఇంతకీ నువ్వెవరు? నేను అకౌంట్ సెక్షన్లో రికార్డ్ అసిస్టెంట్లమ్మా. చిదంబరం గారు నాకు బాగా తెలుసు. కొత్త బిల్డింగ్ తాళాలేవో ఆయమ్మగారికిచ్చేయమని నా చేతికిచ్చారు. అందుకని అతని చేతులు పుస్తకాలు కాగితాల్లాంటి వేవీలు, ఫ్రీగా చేతులుపుకుంటూ మాట్లాడుతున్నాడు. ఎడం చేతి చూపుడు వేలికి తాళాలు గుత్తి తాడు తగిలించుకుని గిరగిరా తిప్పుతున్నాడు అసంకల్పితంగా. తాళాలు ఒకదానికొకటి తగులుకుని కిణకిణ శబ్దం చేస్తున్నాయి చిరుగంటల్లా. 1 నిమిషం యగాదిగా అతన్ని చూసి మౌనంగా చెయ్యి జాపింది తాళాల కోసం. ఇవి ఆ అమ్మగారికి ఇవ్వాలమ్మా, ఆ ఇల్లెక్కడో చూపిస్తే. ఆవిడ నాకు బాగా తెలుసులే, మా చుట్టాలే, ఇప్పుడు ఇంట్లో లేరు, సినిమాకి వెళ్ళారు. నేను ఇచ్చేస్తాలే, పర్వాలేదు.

నువ్వెంతకని తిరుగుతావు పాపం అంది సానుభూతిగా. మర్చిపోకండమ్మా, తప్పకుండా ఇచ్చేయండి, చాలా ముఖ్యం. తాళాలు గుత్తి ఆమె చేతిలో పెట్టి పదే పదే హెచ్చరిస్తూ వెళ్ళిపోయాడు అతగాడు. తాళం గుత్తి పిడికిట్లో బిగించి చిన్నగా నవ్వుకుంది కాత్యాయిని బనసులోని. మర్నాడు కమిషనర్ ఛాంబర్లు దోషిలా చేతులు కట్టుకుని బిక్కముఖంతో నిల్చునున్నాడు స్కూల్ సూపర్వైజర్ చిదంబరం. వినయంగా అమాయకంగా ఇద్దరినీ మార్చి మార్చి చూస్తూ కుర్చీ కానుకుని నిల్చునుంది కాత్యాయిని. సర్వీస్ అంతా? సీరియస్గా అడిగాడు కమిషనర్. తలంచుకున్నాడు చిదంబరం. నిన్నేనయ్యా స్వామి, చిదంబరస్వామి, ఇంకా ఈ మున్సిపాలిటీ ఎన్నాళ్లు భరించాలి నిన్ను? స్వరం పెంచి మరికొంచెం ఘాటుగడిగాడు. సారీ సార్, ఇంతవరకెప్పుడూ ఇలా జరగలేదు సార్. ఏదో తెలిసిన వాడే కదా అని జాగ్రత్తగా అందించేస్తాడనుకుని అనుకుని బిల్డింగ్ తాళాలు ఏ వల్లకాట్లో రామనాథం చేతనో పంపిస్తే అతగాడు కాస్త వాటిని ఏ ఆకాశ రామాయమ్మ చేతిలోనో పడేసి పోయాడంటావు. దానికి నీ పూచి ఏమీ లేదంటావు. అంతేనా? పోనీ ఆ తాళాలు అందుకున్నట్లు ఏ చిత్తు కాగితం మీదనో ఆవిడగారి సంతకం తీసుకురమ్మన్నావా? కనీసం ఆ కాగితం ముక్క ఆధారంగానేనా ఈమెను నిలదీసేవాళ్ళం. సంతకి చీటి, లచ్చికి గాజులన్నట్లు దర్జాగా దొరగారు. అర్జెంటుగా బిల్డింగ్ మార్చమంటూ హుకుం మాత్రం జారీ చేశారు. విజిట్ బుక్లో రాసి మరీను సంతకంతో సహా. కానీ తాళాలిస్తున్నప్పుడు మాత్రం ఆ హెచ్ఎం నుంచి సంతకం తీసుకోవడం మర్చిపోయారు మహారాజా వారు. అంతకుముందు మొన్నటికి మొన్న ఫలానా స్కూల్ పూర్తిగా శిథిలావస్థలో ఉంది కనుక అర్జెంటుగా కొత్త బిల్డింగ్లోకి మార్చాలి కనుక తాళాలు ఇప్పించవలసిందంటూ నన్ను గుటాయిస్తున్నట్లు ఓ అర్జీ కాగితం పడేసి తప్పంతా నా మీదకి నెట్టేసి చేతులు దులుపుకోవడమో తెలుసు. రేపెప్పుడో కర్మకారి పరిస్థితి వికటిస్తే కలెక్టర్ అడగటం అంటూ జరిగితే నాకేం తెలీదు. నేనెప్పుడో కమిషనర్కి విషయం తెలియపరిచాను అని రుజువు కోసమేగా ఆ లెటర్ మరో కాపీ తీయించి టపాలో డేట్ స్టాంప్ కూడా వేయించుకుని ఓ కాపీ నీ దగ్గర అట్టే పెట్టుకుని మరీ జాగ్రత్త పడ్డావు. అవతల బిల్లు క్లియర్ చేస్తేనే గాని బిల్డింగ్ తాళాలు ఇచ్చేది లేదని భీష్మించి కూర్చున్నాడు కాంట్రాక్టర్ అన్న విషయం నీకు తెలుసు. సదరు గుత్తేదారికి మంత్రిగారి అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న సంగతి నాకంటే నీకే బాగా తెలుసు. అందుకే తలమ్ముకున్న పాపానికి ఆ హిరణ్యకశిపుడి కాళ్ళు గడ్డం పట్టుకు బతిమాలాలి. నానాతంటాలు పడి సగం బిల్లు చెల్లించి ఆ తాళాలు పుచ్చుకునేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చిందన్న విషయం ఆఫీసులో అందరికంటే ముందు నీకే తెలుసు. మరలాంటప్పుడు అంత నిర్లక్ష్యంగా ఎలా పంపించేశావు? ఓ కాగిత ముక్కన్న చేతిలో ఉంచుకోకుండా ఎట్నేంచేదొచ్చినా దేవేంద్ర సహిత తక్షకాయ స్వాహ అన్నట్టు నీతో పాటు నేను సస్పెండ్ అయిపోవాలే కదా. నీ ప్లాన్? అమ్మా అమ్మా, ఎంత గుండెలు తీసిన బొంటువయ్యా నువ్వు. 1000 వాల చీమ్ టపాకీల గుత్తిలా ఎగిరెగిరి పడుతున్నాడు కమిషనర్. ఆ హోరికి చెవులు దెబ్బెళ్లేసిన చిదంబరం పాలిపోయిన ముఖంతో రావే ఈశ్వర కావవే వరద అంటున్న గజేంద్రుడిలా ముఖం పైకెత్తి శూన్యంలోకి చూస్తూ గాలిలోకి చేతులు జోడిస్తూ గుటకలేశాడు. గదిలోపల ఉన్న మనుషుల్లాగే బయట వాతావరణం కూడా చాలా బరువుగా ఉంది. పట్టపగలు, అది 11 గంటల వేడే. అయినా దట్టంగా మేఘాలు కమ్ముకోవడం వల్ల చిమ్మ చీకటిగా అయిపోయి ఏ క్షణంలోనైనా కుంభవృష్టి ఖాయం అన్నట్లు భయపెడుతోంది. సూపర్వైజర్ అవస్థని మరి కాసేపు ఆస్వాదించాలని ఉన్న బయటి వాతావరణం చూసి, సార్ వర్షం వచ్చేటట్టుంది, నేను స్కూల్కి బయలుదేరినా? పిల్లల్ని కాస్త పొడిగా ఉన్న చోట సర్దాలి కదా. వెడని కాస్త ముందుకు చాచి ముఖం దించి కళ్ళెత్తి అతి వినయంగా అడిగింది కాచేని. మీరు వెళ్ళండి, ఆ పిల్లల్ని అక్కడ ఇక్కడ సర్దడం కాదు, ఈవేళకి ఇళ్ళకి పంపించేయండి. మళ్ళీ ఏ గోడపెచ్చు ఎవడి మీద పడినా మన కుర్చీలకు కోసాలు కదులుతాయి. చిరాగ్గా కుర్చీలోంచి లేచాడు కమిషనర్. చూడు, సాయంత్రంలోపు ఆ బిల్డింగ్ తేడాలు ఆవిడికి అందజేసినట్లు కాగితం వచ్చిందా? సరే, లేదంటే మాత్రం సస్పెన్షన్ కాగితం అందుకోవడానికి నువ్వు రెడీగా ఉండు, హెచ్చరిస్తూ వెళ్ళిపోయాడు కమిషనర్. వస్తాను సార్. చిదంబరానికి కూడా ఓ నమస్కారం పడేసి పెదవులు బిగించి వస్తున్న డవ్వుని ఆపుకుంటూ హేలగా ఓ చూపు చూసి బయటకు నడిచింది కాత్యాయిని. ఒంట్లో నెత్తురంతా మిషన్ పెట్టి తోడేసినట్లు నిస్తానగా బయటపడ్డాడు చిదంబరం. స్కూటర్ నెమ్మదిగా నెట్టుకుంటూ గేటు వరకు వచ్చి ఆగి సిగరెట్ ముట్టించి గట్టిగా ఓ దమ్ములాగాడు. గేటు కానుకుని

0: పిల్చుని రిక్షా పిలుచుకుంటున్న కాత్యాయిని రిక్షా ఎక్కబోతూ, ఆగి టెన్షన్ పడకండి సార్, సాయంత్రానికి తాళాలు దొరుకుతాయిలేండి, సస్పెన్షన్ ఆర్డర్ అందుకోకూడదు మీరు అనే కోరుకుంటున్నాను అంది సానుభూతిగా. అతను తేరుకుని ఏదో అనబోయేలోపున రిక్షా కదిలిపోయింది. సాయంత్రం తాళం సంగతి తేల్చుకుందామని కాత్యాయిని ఇంటికి బయలుదేరిన చిదంబరం ఆ ఇంటి మెట్లెక్కుదోని లోపలి దృశ్యం చూసి నిలువు గుట్లతో నిట్రాటలా నిల్చుండిపోయాడు. సోఫాలో కూర్చున్న కాత్యాయిని ఎడంచేతి చూపుడువేలు ఆధారంగా విష్ణుచక్రంలా గిరగరా తిరుగుతోంది తాళంగుత్తి. ఆడించే దానను కాని సన్నగా కూనిరాగం తీస్తోంది ఆమె కంఠం. మీరింతవరకు రెడి విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో తాళం చెవులు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది బండరెడి విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: బిడ్డా అంత లేదు, సప్పుడు సరే గట్టిగా చేయమను.
1: అరే తీసి పడుతుంది బిడ్డ.

హాయ్ హలో లిజనర్స్, నేను మీ ఆర్జే అంజలి. సోదరులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినండి, వింటూనే ఉండండి రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలోనియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును.

0: చేయండి. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డు ఎంత తీయగా ఉంటుందో అంతే తీయగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ శ్రోతులకు, శ్రేయోభిలాషులకు, అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తుంది మీ ఆర్జే శ్రావ్య. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థో, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ శ్రోతలకు, శ్రేయోభిలాషులకు, అలానే మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆద్య సాహితి వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోద.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మధురమైన పాటలు ఎప్పుడు వినాలని ఉన్నా మనసు ఉవ్విళ్ళూరుతూనే ఉంటుంది. ఆ పాటలు వింటే కూడా మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. అటువంటి పాటలు మా శ్రోతలకి వినిపించడానికి ప్రతిరోజు ప్రసారమయ్యే ఆణిముత్యాల కార్యక్రమం ప్రసారం చేస్తూ ఉన్నాం రేడియో విష్ణు శ్రోతల కోసం. మీరు మెచ్చే ఈ కార్యక్రమం సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రసారం అవుతోంది. మరి శ్రోతలు విని ఆనందించండి. ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా వి మధుసూదనరావు దర్శకత్వంలో 1971లో విడుదలైన చిత్రం అమాయకురాలు. అక్కినేని నాగేశ్వరరావు, శారద, కాంచన ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం నుంచి సన్నజాజి పువ్వులు పాట వింటారు. ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట సాహిత్యం ఆరుద్ర, సంగీతం సాలూరి రాజేశ్వరరావు. మరి పాట వినండి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: ఈ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
3: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
0: అమాయకరాలు చిత్రం నుంచి సన్నజాజి పువ్వుల పాట విన్నారు కదా. ఇప్పుడు కాంతారావు, కృష్ణకుమారి కథానాయకులుగా 1971లో బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా రూపుదిద్దుకున్న చిత్రం ఆనంద నిలయం. బిఎస్ నారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన 10 మందిలో పాట పాడిన పాట వింటారు. గీత రచన ఆరుద్ర, సంగీత రచన పెండియాల నాగేశ్వరరావు.

0: పెండియార నాగేశ్వరరావు స్వరాలు సమకూర్చిన 10 మందిలో పాట పాడిన పాట మీరింతవరకు విన్నారు కదా. ఇప్పుడు కథానాయకురాలు చిత్రం నుంచి తనువ ఉహు హరిచందనమే పాట వింటారు. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట సాహిత్యం జి విజయరత్నం, స్వరపరిచిన వారు ఏఏ రాజ్. 1971లో విడుదలైన కథానాయకురాలు చిత్రంలో శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించారు. గిడుగుతూరి సూర్య దర్శకత్వం వహించారు. మరి పాట విందామా?
1: తనువా.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
0: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు

0: ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట జీవిత చక్రం చిత్రం నుంచి వింటారు. 1971లో విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, వాణిశ్రీ, శారద ప్రధాన తారాగణంగా నటించారు. సిఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ఘంటసాల గానం చేసిన కంటిచూపు చెబుతోంది పాట వింటారు. రచన ఆరుద్ర, సంగీతం శంకర్ జయకిషన్.

ఆణిముత్యాల కార్యక్రమంలో చివరిగా కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో శోభన్ బాబు, జమున జంటగా నటించిన 1971 నాటి చిత్రం తహసీల్దార్ గారి అమ్మాయి. ఈ చిత్రం నుంచి ఘంటసాల పీసుశీల గానం చేసిన చెక్కచెక్కలాడే నడుమును చూడు పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

చిలక అజోడి గూడే కొమ్మ మీద గోరు వంక రామ చిలక అముద్ది పెట్టుకున్నాయి ఆహా మెత్తనైన మనసు నీది.

ఉంది మూగ మనసులోని మాట ఓ పిల్ల వస్తావా మురిపిస్తావా వస్తావా మురిపిస్తావా కంటి నువ్వు చెబుతోంది కొంటె నువ్వు చెబుతోంది మూగ మనసులో మాట ఓ పిల్ల వస్తావా మురిపిస్తావా వస్తావా మురిపిస్తావా ఓ పిల్లా

0: ఈనాటి అణిముత్యాలు కార్యక్రమంలో అలనాటి మేటి పాటలు విన్నారు కదా. అణిముత్యాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే అణిముత్యాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్.

వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.

మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ శ్రోతలకు, శ్రేయోభిలాషులకు, అలానే మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ ఆర్జ సాహితి. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు రేడియో స్నో 90.4. నేను మీ ఆర్జే అమూల్య. ఈ రోజు మహిళతో నేను మీ ముందుకు వచ్చేసానండి. మరి ఈ రోజు కబుర్లేంటో తెలుసుకుందామా? మరి తెలుసుకునే ముందు మీకోసం ఒక అద్భుతమైన పాట.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్.
1: అసలే కరువు ప్రాంతం, మధ్యలో చదివాపేసిన వారు కొందరు, చదివిన తగిన నైపుణ్యాలు లేక ఇంటికే పరిమితమైన వారు ఇంకొందరు. వాళ్ళనలా చూడలేకపోయారు సవిత, అందుకే ఉద్యోగ బాట పట్టిస్తున్నారు. ఎంతకాలం జీవించామన్నది కాదు, సమాజానికి ఏం చేశామన్నది ముఖ్యమంటారు సవిత. ఆమె స్వస్థలం చెన్నై. అమ్మ లక్ష్మి అకౌంటెంట్, నాన్న రంగనాథన్ బీహెచ్ఈఎల్లో మేనేజర్గా చేశారు. వీళ్ల కుటుంబం పుట్టపర్తిలో స్థిరపడింది. సత్యసాయి విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎకనామిక్స్ చేశారు సవిత. చదువయ్యాక సత్యసాయి పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరారు. పూర్వ విద్యార్థులతో కలిసి సేవా కార్యక్రమాలు చేసేవారు. ఈ క్రమంలో చుట్టుపక్కల పల్లెలన్నీ తిరిగారు. అప్పుడే చదువుకున్న వాళ్ళు తల్లిదండ్రులతో పాటు వ్యవసాయం, కూలి పనులకు వెళ్లడం చూశారు. తగినంత సాంకేతిక పరిజ్ఞానం, ఆంగ్లంపై పట్టు లేకపోవడం వంటి నైపుణ్యాల కొరత దీనికి కారణమని గుర్తించి వాళ్లకు సాయపడాలనుకున్నారు సవిత. రతన్ టాటా మా విశ్వవిద్యాలయాన్ని సందర్శించినప్పుడు విద్యార్థులకు ఏం సాయం కావాలన్నా చేస్తామన్నారు. అందుకే ఆ సంస్థ ప్రతినిధులను కలిసి మాట్లాడా. వాళ్ళు సమ్మతించారు. నాతో కలిసి చదివిన స్నేహితులతోనూ మాట్లాడి నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలనుకున్నా. అలా 2019లో మీట్రజ్ మౌల్డింగ్ ఇంటెలెక్ట్ త్రూ ట్రైనింగ్ అండ్ జీల్ ప్రారంభమైంది. తొలి రోజుల్లో బ్యాంకింగ్, సెల్ రిపేరింగ్ పైన శిక్షణిచ్చాం. తరువాత 10 ఇంటర్ పూర్తి చేసిన వారికి నర్సింగ్ సహాయకులుగా ట్రైనింగ్ ఇచ్చాం. 2 బ్యాచ్లు పూర్తయ్యాక డిగ్రీ, ఎంబీఏ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు శిక్షణకు వచ్చేవారు. దీంతో ఐటీ, హెల్త్ కేర్, అకౌంటింగ్ ఇలా విభిన్న అంశాలలో ప్రారంభించాం అంటారు సవిత. స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి కావలసిన పరికరాలు అందిస్తున్నారు. సుమారు 1500 మంది మా దగ్గర శిక్షణ తీసుకోగా వాళ్లలో 1000 మంది కొలువుల్లో స్థిరపడ్డారు. టాటా, జోహో, విప్రో, హెచ్సిఎల్ తదితర సంస్థల సాయంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. నిరుపేదల తల్లిదండ్రులు మా దగ్గరకొచ్చి పిల్లలు ఉద్యోగాల్లో చేరడంతో మా అప్పులు తీరాయి, మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించారు అని చెబుతుంటారు. వాళ్ళకి సాయపడ్డామన్న సంతోషమే మమ్మల్ని ముందుకు నడుపుతుంది. సేవ కోసం పెళ్లి వద్దనుకున్నాను, శిక్షణ పొందే పిల్లల్లో నా కన్న బిడ్డలుగా భావిస్తా అని చెబుతున్నారు సవిత. లిజనర్స్, మరి ఇంకొన్ని మంచి కబుర్లు వినే ముందు మీకోసం ఒక అద్భుతమైన పాట.

హాయ్ హలో లిజనర్స్, నేను మీ ఆర్జే అంజలి. సోదరులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినండి, వింటూనే ఉండండి రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయల గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. సందర్భం ఏదైనా అందంగా కనిపించాలనుకుంటారు అమ్మాయిలు, కానీ ఒత్తిడి, వాతావరణ మార్పులు సహజ మెరుపుని కోల్పోయేలా చేస్తాయి. అది తిరిగి పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఒక్కోటి చెప్పున యాపిల్, నిమ్మకాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. వీటిని 2 లీటర్ల నీటిలో వేసి కొన్ని పుదీనా ఆకులు, స్పూను దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని 4 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఈ నీటిని రోజు తీసుకుంటే సరి. నిమ్మకాయ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిస్తే యాపిల్లోని ఫైబర్ మలినాలను తొలగిస్తుంది. చిన్న అల్లం ముక్కని కచ్చాపచ్చాగా దంచాలి. ఆపై దీన్ని 1/2 స్పూను పసుపును గ్లాస్ నీటిలో వేసి కాసేపు మరిగించాలి. గోరువెచ్చగా అయ్యాక తాగండి. జింజరాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే దీన్ని ఉదయాన్నే తీసుకోండి. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడతాయి. గ్లాసు నీటిలో చిన్న కలబంద ముక్క వేసి మరిగించాలి. ఆపై గోరువెచ్చగా అయ్యాక తాగాలి. అవసరమైతే తేనెని కలుపుకోవచ్చు. దీనిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. B12 రోగనిరోధక శక్తిని పెంచుతుంది. E, C, B విటమిన్లు కాల్షియం, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లను, కొలజాన్ ఉత్పత్తిని, తద్వారా చర్మంలో సాగే గుణాన్ని పెంచుతాయి. లిజనర్స్, మరి ఇంకన్ని కబుర్లు వినే ముందు మీకోసం ఒక మంచి పాట.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని

0: వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
5: బిజినెస్ ఈ రోజు మనం మహిళలో మ్యాంగో కిర్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మ్యాంగో కిర్ కు కావలసిన పదార్థాలు: మామిడి పండు 1, పాలు తగినన్ని, బియ్యం టీ స్పూను, పంచదార టీ స్పూను, జీడిపప్పుల పలుకులు వేయించినవి 1/2 టీ స్పూను, ఏలకుల పొడి చిటికెడు, మామిడి పండు గుజ్జు టీ స్పూను, బాదం పప్పు 1/2 టీ స్పూను. లిజనర్స్, మరి కావలసిన పదార్థాలు అయితే తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా పాలు, బియ్యం, పంచదార కలిపి మెత్తగా ఉడికించాలి. చల్లని తర్వాత గంటపాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. మామిడి పండుపై తొక్క తీసి తురమాలి. రైస్ కేర్ను ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి అందులో మామిడి పండు గుజ్జు, మామిడి పండు తురుము, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత పైన జీడిపప్పు, బాదం పప్పు పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. చల్లగా, తీయగా, మృదువుగా, రుచిగా ఉండే ఈ కీర్ను పిల్లలు అమితంగా ఇష్టపడతారు. ఓకే లిజనర్స్, విన్నారు కదండి, మరి రేపు ఇదే సమయానికి కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో ఇస్నో 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అమూల్య.

0: అంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోన్య క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
2: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, హాట్లర్ మనమరాజు కాంప్లెక్స్, శ్రీ మౌండమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డు ఎంత తీయగా ఉంటుందో అంతే తీయగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ శ్రోతులకు, శ్రేయోభిలాషులకు, అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తుంది మీ ఆర్జే శ్రావ్య. వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ అజే పల్లవి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
4: గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డు ఎంత తీయగా ఉంటుందో అంతే తీయగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ శ్రోతులకు, శ్రేయోభిలాషులకు, అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

0: ఆకాంక్షలు తెలియజేస్తుంది మీ ఆర్జెస్ రావ్య. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల
1: సంఘం.
2: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. గుండె బెంబెల్లెత్తిస్తోంది, చిన్న వయసులోనే పోటెత్తుతోంది, దీంతో గుండె పరీక్షలు చేయించుకోవడం కూడా ఎక్కువైంది. ఇది మంచిదే కావచ్చు, కానీ ఏ పరీక్ష ఎవరికి ఎక్కువ ఉపయోగమో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం కదండి. కార్డియాక్ చెకప్ ప్యాకేజీల పేరుతో చేసే పరీక్షల్లో కొన్ని వారి వయసుకు తగినవి కాకపోవచ్చు. ఫలితాల విషయంలో కొందరికి కొన్ని వ్యత్యాసాలు కూడా ఉండొచ్చు. ఇది తెలియక చాలా మంది కంగారు పడి తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఫలితాలు నార్మల్ గా అయితే అంతా బానే ఉంది, గుండెపోటు అసలు రానే రాదు అనే ధీమాతోనూ ఉంటారు. ఈ రెండు తగవండి. ఆయా పరీక్షలను నిశితంగా పరిశీలిస్తేనే ముప్పు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి గుండె పరీక్షల విషయంలో పక్కాగా ఉండటం అత్యవసరం. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ECG, ఇది తరచుగా చేసే పరీక్ష. ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ECG అందుబాటులో ఉంది. ఇది చిన్న తేడాను కూడా అబ్నార్మల్ గా చూపిస్తుంది, దీంతో చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. నిజానికి ECG లో వ్యక్తుల పరంగా కొన్ని వ్యత్యాసాలు ఉండొచ్చండి. కొందరికి పుట్టుకతోనే గుండె కొట్టుకునే తీరు తేడాగా ఉంటుంది, దీనికి అస్సలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఆడవారిలో కొన్ని వ్యత్యాసాలను కంప్యూటర్ ఇస్కిమియాగా పేర్కొంటుంది. కంప్యూటర్ కు ఇవేవీ తెలియకపోవడం వల్ల అబ్నార్మల్ గా భావిస్తుంది. డాక్టర్ మాత్రమే ఏది నార్మల్లో ఏది కాదో అని ఖచ్చితంగా చెబుతారు. తమకు తామే పరీక్ష చేయించుకొని కంగారు పడడం అస్సలు తగదు. ఛాతి నొప్పి వచ్చిన వారిలో చాలా మంది పరీక్ష కేంద్రానికి వెళ్లేసరికి నొప్పి తగ్గిపోవచ్చు. అప్పుడు ECG నార్మల్ గానే ఉంటుంది. అంతా బాగానే ఉందనుకుని ఇంటికొస్తే కొంతసేపటికి తీవ్ర గుండెపోటు రావచ్చు. ECG నార్మల్ గా ఉన్నంత మాత్రాన గుండె రక్తనాళాల్లో పూడికలు లేవని చెప్పలేం కదా. కాబట్టి గుండెపోటును అనుమానిస్తే ఆసుపత్రిలో చేర్చి ప్రతి 2 గంటలకు ఒకసారి ECG తీయాల్సి ఉంటుంది. ఇలా 12 నుంచి 24 గంటల వరకు ECG నార్మల్ గా ఉంటేనే బాగుంటుంది అని నిర్ధారిస్తారు. కొన్నిసార్లు ECG లో విద్యుత్ ప్రసార అడ్డంకులు పూడికల మాదిరిగా తికమక పడేలా చేస్తాయి, కాబట్టి నిశిత పరిశీలన అవసరం. ఇక ఎకోకార్డియోగ్రామ్ ఎకో, తల్లి కడుపులో ఉన్న శిశువు దగ్గర నుంచి వృద్ధుల వరకు గుండె జబ్బుల నిర్ధారణకు అవసరపడేది ఇదే. గుండె ఎలా పంప్ చేస్తుంది, కవాటాలు ఎలా పనిచేస్తున్నాయి, గుండె గదుల్లో ఎంత పీడనం ఉంది అనేవి దీంతో తెలుస్తాయండి. పూడికలు తప్ప గుండెకు సంబంధించిన సమగ్ర చిత్రాన్ని అందిస్తుంది. చాలా మంది ఎకో చేయించుకొని రిపోర్ట్ నార్మల్ గా రాగానే ఎలాంటి సమస్య లేదు అని అనుకుంటారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే 3 రక్తనాళాల్లో పూడికలున్న ఎకో ఫలితాలు నార్మల్ గానే ఉండొచ్చని తెలుసుకోవాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డు ఎంత తీయగా ఉంటుందో అంతే తీయగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ శ్రోతులకు, శ్రేయోభిలాషులకు, అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తుంది మీ ఆర్జే శ్రావ్య. వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో

సంజీవ్ చిక్కం ఎండి హోబియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 contact 9494

మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ శ్రోతలకు, శ్రేయోభిలాషులకు, అలానే మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ ఆర్జ సాహితి. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ట్రెడ్మిల్ పరీక్ష. ఆయా వ్యక్తుల శక్తి మేరకు ట్రెడ్మిల్ మీద వేగంగా నడిపించి లేదా పరిగెత్తించి అదే సమయంలో ఈసీజీ తీయడం దీనిలోని కీలకాంశం అండి. ఇది 10 నుంచి 15 నిమిషాల్లో అయిపోయే పరీక్ష. చాలా విలువైన సమాచారాన్ని అందిస్తుంది. పరీక్ష చేస్తున్నప్పుడు ఛాతి నొప్పి వచ్చినా, ఈసీజీలో మార్పులు తలెత్తినా, బీపీ పడిపోయినా ఏదో సమస్య ఉంది అని అర్థం. వీరికి పూడికలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇది 60% ఖచ్చితంగా ఫలితాన్ని చూపిస్తుంది. పూడికలున్న 40% మందిలో ఫలితం నార్మల్ గానే ఉండొచ్చు. పూడిక 70% కన్నా ఎక్కువగా రక్తనాళాల్ని ఆక్రమిస్తేనే సమస్యగా భావిస్తుంది. అంతకన్నా చిన్న వాటిని నార్మల్ గా పరిగణిస్తుంది. అంటే థ్రెడ్మిల్ పరీక్ష ఫలితం నార్మల్ గా ఉన్నంత మాత్రాన పూడికలు అసలే లేవనుకోలేం. కొందరు శ్రమను తట్టుకోలేక ట్రెడ్మిల్ మీద నడవడం ఆపేయచ్చు. అప్పుడు సమస్యను గుర్తించడం అసాధ్యమవుతుంది. మరో ముఖ్యమైన విషయం, ఆడవారికి ట్రెడ్మిల్ పరీక్ష అంతగా ఉపయోగపడకపోవడం. చాలా మంది ఆడవారికి, ముఖ్యంగా గ్రామీణులకు దీని గురించి తెలియదు. ట్రెడ్మిల్ మీదకి ఎక్కగానే తీవ్ర ఒత్తిడికి గురై ఆందోళన చెందుతారు. దీంతో ప్రారంభంలోనే ఈసీజీ గతి తప్పుతుంది. కంగారుతో నడుస్తుంటే ఇంకా అబ్నార్మల్ గా మారిపోతుంది. అందువల్ల వీరికి ట్రెడ్మిల్ కు బదులుగా డోపామిన్ స్ట్రెస్ ఎకో అనే పరీక్ష అయితే మేలండి. దీన్ని ఆసుపత్రిలో నిపుణుల సమీక్షల్లోనే చేస్తారు. ఇందులో డోపామిన్ ఇంజెక్షన్ ఇచ్చి గుండె వేగం పెరిగేలా చేస్తారు. నడవాల్సిన అవసరం లేకుండా పడుకుని ఉండగానే గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తారు. ఎకోతో పాటు ఈసీజీ కూడా చేయడం వల్ల మరింత ఖచ్చితంగా సమస్యను గుర్తించవచ్చు. స్ట్రెస్ ఎకో పరీక్ష ఫలితం నార్మల్ గా ఉంటే తర్వాత 2 ఏళ్లలో గుండెపోటు వచ్చే అవకాశం దాదాపు ఉండదని చెప్పుకోవచ్చు. ఏదైనా శస్త్రచికిత్స చేసే ముందు గుండె దాన్ని ఎంతవరకు తట్టుకుంటుందో తెలుసుకోవడానికి స్ట్రెస్ ఎకో పరీక్ష అయితే మనకి బాగా ఉపయోగపడుతుందండి. ఛాతి నొప్పి వచ్చిన వారికి వారం వరకు థ్రెడ్మిల్ పరీక్ష చేయడం తగదు. కొందరు తెలియకుండానే మర్నాడే చేయించేసుకుంటారు. ఇది ప్రమాదకర సమస్యలకు దారితీయచ్చు. థ్రెడ్మిల్ పరీక్ష చిన్న వయసు వారికి క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసేవారికి అక్కర్లేదు. మధుమేహం, అధిక రక్తపోటు, కుటుంబ చరిత్ర, పొగ తాగడం వంటి గుండె జబ్బు ముప్పు కారణాలు గలవారు ప్రతి 2 ఏళ్లకోసారి దీన్ని చేయించుకుంటే మంచిది. థ్రెడ్మిల్ ఎకో రెండు నార్మల్ గానే ఉన్నాయి కదా, ఇక గుండెపోటు వచ్చే అవకాశం ఉండదా అని చాలా మంది అడుగుతుంటారు. ఇవి శరీరాన్ని శ్రమకు గురి చేసినప్పుడు గుండె ఎలా పనిచేస్తుందో తెలిపే పరీక్షలండి. తీవ్ర భావోద్వేగాలకు, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు తలెత్తే రకమైన గుండెపోటును అంచనా వేయలేమని గుర్తించాలి. ఇక సిటీ కరోనరీ యాంజియోగ్రామ్. ఇది చాలా ఉపయోగకరమైన పరీక్ష. 10 నిమిషాల్లోనే పూర్తయిపోతుంది. రక్తనాళాల్లో పూడికలు అడ్డుకుంటే స్పష్టంగా కనిపిస్తాయి. కాకపోతే రేడియేషన్ ప్రభావం పడుతుంది. అధునాతన పరికరాలతో ఇది చాలా వరకు తగ్గిందనుకోండి. యాంజియోగ్రామ్ పరీక్షతో సమానంగానే ఇదే ఫలితాలు

ఉంది. పైగా ఇందులో చిన్న చిన్న పూడికలు కూడా తెలుస్తాయి. పూడిక గుండెపోటుకు దారితీసే అవకాశం ఉందో లేదో అని కూడా తెలుస్తుంది. ఇది పూడికలు లేవని తెలుసుకోవడం కోసం చేసే పరీక్ష మాత్రమే. పూడికలు ఉన్నాయో లేవో అనే సందిగ్ధం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. 2-3 రోజులు రకరకాల పరీక్షలు చేయించుకోవడం కన్నా నేరుగా సిటీ కరోనరీ యాంజియోగ్రామ్తో అప్పటికప్పుడే సమస్యను గుర్తించవచ్చు. అనవసరంగా ఆసుపత్రిలో చేరటం తప్పుతుంది. ఇది పూడికలను అతిగా అంచనా వేస్తుంది. ఇందులో 70% పూడిక ఉన్నట్టు తేలినా యాంజియోగ్రామ్లో 50% మాత్రమే చూడొచ్చు. ఇందువల్ల కంగారు పడాల్సిన అవసరం కూడా ఏం లేదండి. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు ఏర్పడడం, అయోర్టా లోపలి పొర చీలిపోవడం కూడా దీని ద్వారా బయటపడతాయి. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773.
1: గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డు ఎంత తీయగా ఉంటుందో అంతే తీయగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ శ్రోతులకు, శ్రేయోభిలాషులకు, అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తుంది మీ ఆర్జే శ్రావ్య. వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.
2: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ఇప్పుడు మనం సిటీ కాల్షియం స్కోర్ గురించి తెలుసుకుందాం. ఇది ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. చాలా మంది తమకు తామే సొంతంగా చేయించుకుంటున్నారు. కాల్షియం స్కోర్ ఎక్కువగా ఉందనగానే ఆందోళన చెందుతూ ఉంటారు. దీని స్కోరు 0 నుండి 100 ఉంటే గుండెపోటు ముప్పు తక్కువగా ఉందని భావిస్తారు. 100 నుంచి 300 ఉంటే ఒక మాదిరిగా, 300 దాటితే ముప్పు ఎక్కువగా పరిగణిస్తారు. కాకపోతే కాల్షియం స్కోర్ వయసును బట్టి మారుతూ ఉంటుందండి. 40 ఏళ్ళు దాటిన వారికి నెమ్మదిగా కాల్షియం మోతాదు పెరుగుతూ వస్తుంది. కాబట్టి 40 నుంచి 50 ఏళ్ళ వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే 30లో 40లో ఉన్నవారైతే అప్పటికే కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వచ్చి ఉన్నట్టయితే ఒకసారి కాల్షియం స్కోర్ పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది. ఇది 0గా ఉంటే వచ్చే 5 ఏళ్లలో గుండెపోటు వచ్చే అవకాశం దాదాపు ఉండదు. 70 ఏళ్ళు దాటిన వారు సిటీ కాల్షియం చేయించుకుంటే స్కోర్ 300 కన్నా ఎక్కువగానే ఉండొచ్చు. దీనికి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఆ వయసులో అతి పెద్ద సమస్య ఏమీ కాదు. పైగా అప్పటికే కొందరు స్టంట్స్ వేయించుకుని ఉంటారు. వీటిని వేసుకునే వారికి కాల్షియం స్కోర్ ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఛాతి నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు లేనప్పుడు ఒక్క కాల్షియం స్కోర్ ఎక్కువ ఉన్నంత మాత్రాన కంగారు పడాల్సిన పనేం లేదండి. హఠాత్తుగా యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక కాల్షియం స్కోర్ పరీక్షలో కొవ్వు తెలియదు. కాల్షియం లేకుండా కేవలం కొవ్వుతో కూడిన పూడికలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా మన దేశంలో ఇలాంటి కేసులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాల్షియం స్కోర్ 0గా ఉన్నా ప్రమాదం అసలు లేదు అని అనుకోవడానికైతే లేదండి. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు వంటి ముప్పు కారకాలు గల వారికి కాల్షియం స్కోర్ 0 అయినా లోపల కొవ్వు పొడుకలు ఉండే అవకాశం ఉంది. వీటిని గుర్తించడానికి స్ట్రెస్ థాలియం, స్ట్రెస్ ఎకో వంటి ఇతరత్ర పరీక్షలు అవసరం. ఓకే లిజనర్స్, ఇప్పుడు మరి కరోనరీ యాంజియోగ్రామ్ గురించి తెలుసుకుందాం. పూడికల నిర్ధారణకు ఇదే ప్రాథమిక పరీక్ష. కాకపోతే కొంత ముప్పు ఉంటుంది. పరీక్ష ఫలితాలను విశ్లేషించటము కీలకమే. పూడిక 70% కన్నా మించితే అక్కడికక్కడే స్టంట్ వేసేయచ్చు. 3 రక్తనాళాల్లోనూ పెద్ద పూడికలున్నట్టయితే బైపాస్ శస్త్రచికిత్స అవసరం. 70% కన్నా చిన్న పూడికలైతే మందులు, జీవనశైలి మార్పులతో అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు వంటివి నియంత్రణలో కూడా ఉంచుకోవాలి. పూడికలు చిన్నగా అంటే 20 నుంచి 50% ఉన్నా ప్రమాదం ఏమీ లేదనుకోవడానికి కూడా లేదు. తీవ్రంగా భావోద్వేగాలకు గురైనప్పుడు, శక్తికి మించి విపరీతంగా వ్యాయామాలు చేస్తున్నప్పుడు రక్తపోటు ఉన్నట్టుండి పెరిగి పూడిక అడుగు భాగం కదిలిపోవచ్చు. దీంతో రక్తనాళం పొర చిట్లిపోయి రక్తం గడ్డకట్టి గుండెపోటు తలెత్తచ్చు. ఎంత

ఆరోగ్యంగా ఉన్నప్పటికీ 50 ఏళ్ళు దాటిన వారిలో ఎంతో కొంత స్థాయిలో పుడుకలు ఉంటాయనే సంగతి మాత్రం అస్సలు మర్చిపోకూడదండి. కాబట్టి మంచి జీవనశైలిని పాటించడం, ఒక మాదిరి వ్యాయామం, ధ్యానం, యోగా చేయడం చాలా ముఖ్యం. యాంజియోగ్రామ్లో అసలు పుడికలే లేని వారికి గుండెపోటు దాదాపుగా రాదనుకోవచ్చు, అలాగని అస్సలు రాదు అని కూడా చెప్పలేం. తీవ్ర భావోద్వేగాలకు గుండెపోటు దారితీయచ్చు.

మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ శ్రోతలకు, శ్రేయోభిలాషులకు, అలానే మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ ఆర్జ సాహితి. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.

0: ప్రపంచపు అనేక భాగాల్లో భూములు అలసిపోతున్నాయి, పంటల దిగుబడి తగ్గుతుంది. మీ పొలంలో మట్టి బాగుందా లేదా అనేది తెలియడానికి అది ఆమ్లీయమా కాదా, అందులో జైవిక పదార్థం ఎంత ఉంది అనేవి తెలియాలి. pH మట్టి ఆమ్లమా తటస్థమా లేక క్షారమా అనేది తెలిపే ఒక కొలత. సాధారణంగా తటస్థ క్షేత్రాల్లో అనేక పంటలు బాగా పండుతాయి. తరిగిపోయినా బాగా కడుక్కుపోయిన మట్టి సాధారణంగా ఆమ్లీయంగా ఉంటుంది. రసాయనిక ఎరువులని ఎక్కువగా వాడిన మట్టి ఆమ్లీయమవుతుంది. జైవిక పదార్థాలు కుళ్ళడానికి దోహదపడే సూక్ష్మ క్రిములని ఆమ్లీయ మట్టి నిరోధిస్తుంది. ఆమ్లీయ మట్టి పంటలకు తక్కువ పోషకాలను అందనిస్తుంది. మేలైన మట్టిలో జైవిక పదార్థాలు విరివిగా ఉంటాయి. మొక్కలు పశువుల ద్వారా లభించే సజీవ నిర్జీవ పదార్థాలన్నీ జైవిక పదార్థాల్లో ఉంటాయి. 2 మిల్లీమీటర్ల కన్నా చిన్న ముక్కలుగా విడిపోయిన నిర్జీవ పదార్థాన్ని పర్టికులేట్ ఆర్గానిక్ మ్యాటర్, పరిమాణమయ జైవిక పదార్థం అంటారు. ఈ పరిమాణమయ జైవిక పదార్థం పంటలకు, మట్టిలోని మేలు చేసే సూక్ష్మజీవులకు ఆహారం. ఈ తునకలు కుళ్ళిన కొద్దీ మట్టిని ఆరోగ్యవంతం చేసేలా సూక్ష్మజీవులు వాటిని స్థిరమైన జైవిక పదార్థాలుగా మార్చుతాయి. ఈ తునకలు ఎక్కువగా ఉన్న భూముల మట్టి మెత్తబడి పోషకాలు నిండి ఎక్కువ నీటిని నిలుపుకోగలదు.
1: జీవాలు మట్టికి మేత వేస్తాయి. ఇంతకీ ఈ చిన్న జీవాలు ఏం తింటాయి? మనం వేసే సహజ ఎరువుల తునకలని.
2: అది మాకు తెలియదు. మా ఎరువు విలువని తెలుసుకోకుండా లెట్యూస్, కూరగాయలని పండించేవాళ్లకి దాన్ని అమ్మేవాళ్లం. అది మా భూములకి మేలు చేస్తుందని ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి దాన్ని మేమే
3: వాడుకుంటాం.
0: బొలీవియాలోని హై ఆండీస్ కి చెందిన రైతులు పరిశోధకులతో కలిసి పనిచేసి తమ పొలాల మట్టి మంచిదేనా అని ఎలా తెలుసుకున్నారో చూద్దాం. మీరు పొలాలని పోల్చి చూడాలన్నా, కాలక్రమేణా మట్టి మారే విధానాన్ని గమనించాలన్నా, మీ మట్టి నమూనా తీయడానికి ఒక ప్రామాణికమైన పద్ధతిని పాటించాలి. పారతో 20 సెంటీమీటర్ల పొడవు, 20 సెంటీమీటర్ల వెడల్పు, 20 సెంటీమీటర్ల లోతు.

0: మట్టి ఖండాన్ని వెలికి తీయాలి. 5 చోట్ల నుంచి మట్టిని సేకరించాలి. పొలంలో ఒక భాగంలోని మట్టి మరో భాగంలో దానికి భిన్నంగా ఉండవచ్చు, కనుక పొలం మొత్తం నుంచి మట్టిని తీయాలి. తేడా ఎక్కువ ఉంటే 10 నమూనాల వరకు తీయవచ్చు. మట్టిని కలిపి రాళ్లను తొలగించి పరీక్షలు జరపడానికి కిలో మట్టిని ఉంచాలి. ముందుగా మట్టి పిహెచ్ ని కొలవడాన్ని చూద్దాం.
1: Es importante porque queremos conocer la verdad nuestra.
2: నాట్లు వేయాలంటే మా మట్టి గురించి తెలుసుకోవడం అవసరం, కాబట్టి ఇది చాలా ముఖ్యం. మాకు ఖచ్చితంగా తెలియాలి, మట్టి బాగా లేకపోతే దానికి ఎక్కువ ఆహారాన్ని వేయాలి.
0: మట్టి పిహెచ్ ని 0 నుంచి 14 అంకెల శ్రేణిలో లెక్కిస్తారు. 7 తటస్థం. మట్టి పిహెచ్ ని కొలవడానికి మీకు పిహెచ్ కాగితం కావాలి. అది మంచి మందుల దుకాణంలో గాని పుస్తకాల దుకాణంలో గాని దొరుకుతుంది. మట్టి ఆమ్లీయంగా ఉంటే దాని విలువ 6 లోపు ఉంటాయి. నిమ్మరసం చాలా ఆమ్లీయంగా ఉంటుంది, కనుక అది పిహెచ్ కాగితపు రంగును పసుపు నుంచి ఎరుపుకి మార్చివేస్తుంది. పిహెచ్ 8కి మించితే క్షారం అని అర్థం. పిహెచ్ కాగితాన్ని బూడిదతో పాటు నీళ్లలో ముంచితే దాని రంగు పసుపు నుంచి ఆకుపచ్చకు మారుతుంది. పిహెచ్ 5.5 నుంచి 7.5 మధ్య ఉంటే ఎన్నో పంటలు చక్కగా పండుతాయి. మీ మట్టి పిహెచ్ ని పరీక్షించడానికి 1 గ్లాసులో 2 సెంటీమీటర్ల మట్టి పోసి ఖనిజాలు తక్కువన్న నీళ్లని 4 సెంటీమీటర్ల వరకు పోయాలి. నిమిషం పాటు దాన్ని కలియబెట్టి 2 నిమిషాలు స్థిరపడనివ్వాలి. ఆ మట్టి నీళ్లలో పిహెచ్ కాగితపు ముక్కని 10 సెకండ్ల సేపు ముంచాలి. ఇప్పుడు పిహెచ్ కాగితం రంగు మారుతుంది. రంగు చార్టుతో ఆ కాగితాన్ని పోల్చి చూసి 0 నుంచి 14 వరకు పిహెచ్ విలువ ఎంతో తెలుసుకోవాలి. మీ మట్టి ఆమ్లీయంగా ఉంటే బూడిద గాని వ్యవసాయ సున్నాన్ని గాని చేర్చాలి. అతిగా ఆమ్లీయం క్షారాలైన పొలాల్లో కంపోస్ట్, ఆకుపచ్చని ఎరువు, పశువుల ఎరువులు వేస్తే మట్టి పిహెచ్ మరింత తటస్థంగా లేక సమతూలంగా మారి పంటల దిగుబడి పెరుగుతుంది. పిహెచ్ ని కొలిచే పద్ధతిని తెలుసుకున్నాం కాబట్టి పరిమాణమయ్యే జైవిక పదార్థాన్ని ఎలా కొలవాలో చూద్దాం. మీకొక వాష్ సీసా కావాలి. ఒక చిన్న నీళ్ల సీసా మూతకి కన్నాలు పొడిచి మీరే వాష్ సీసాని తయారు చేయవచ్చు. మరొక ప్లాస్టిక్ సీసా అడుగు దగ్గర 100 నుంచి 152 మిల్లీమీటర్ల బెజ్జాలు పొడిచి తయారు చేయాలి. ఒక చిన్న వేడి చేసిన మేకు లేదా వైర్తో బెజ్జాలు పొడవచ్చు. 15x20 సెంటీమీటర్ల రవసెల్లా గుడ్డ సంచిని తయారు చేయాలి. ఇది ఇసుకను వాపి నీళ్లు రేగడాన్ని మాత్రమే వదిలిపెడుతుంది. 0.5 మిల్లీమీటర్ జాలి మాత్రమే గల ఒక గుడ్డను సేకరించాలి. ఇది కొద్దిగా సాగదీసిన నైలాన్ స్టాకింగ్ యొక్క బెజ్జాల పరిమాణం. పరీక్ష జరపడానికి బెజ్జాలు గల సీసాను రవసెల్ల గుడ్డ సంచిలో ఉంచాలి. మీరు పొలంలోంచి సేకరించిన నమూనాల్లోంచి 100 గ్రాముల మట్టిని తూచాలి. ఆ మట్టిలో రాళ్లు ఉండకూడదు. మట్టిని సీసాలో పోసి మూత పెట్టాలి. సీసా ఉన్న సంచిని ఒక నీళ్ల బకెట్లో ముంచి మట్టిని కడగాలి. సీసాలో కొన్ని మట్టి బెడ్డలుంటే వాటిని చిన్న కర్రతో పగలగొట్టి సీసాలోంచి మట్టి బయటకు రానంత వరకు కడుగుతూ ఉండాలి. నీళ్లు స్వచ్ఛంగా మారే వరకు సంచిని మరో బకెట్లో ఉంచాలి. సీసాలో ఇంకా కొన్ని చిన్న చిన్న రాళ్లు, వేళ్లు, 2 మిల్లీమీటర్ల కన్నా పొడవైన కొమ్మలు ఉంటాయి. వాటిని పారవేయాలి. పరిమాణమయ జైవిక పదార్థం బెజ్జాల్లోంచి వెలువడి సంచిలోకి చేరుతుంది. సంచిలోనివన్నీ ఒక నీళ్ల చెంబులోకి మార్చాలి. పరిమాణమయ జైవిక పదార్థం పైకి తేలి ఇసుక కిందకు చేరుతుంది. అలా పైకి తేలిన జైవిక పదార్థాన్ని టీషర్ట్ వంటి త్వరగా నీళ్లు పీల్చుకునే ఒక మామూలు చిన్న గుడ్డ ముక్క మీద పోయాలి. చెంబులో నీళ్లు పోయడానికి వాష్ సీసాను వాడాలి. జైవిక పదార్థం మళ్లీ పైన తేలుతుంది. తేలేందుకు జైవిక పదార్థం మిగలనంత వరకు ఇలా చేస్తూ ఉండాలి. చివరిగా జైవిక పదార్థపు తునకలని పొడిబార్చాలి. పొడిబారిన తర్వాత జైవిక పదార్థంతో ఒక దృఢత్వాన్ని రూపొందించి ఆ వృత్తాన్ని కొలవాలి. వృత్తం కొలత 7 సెంటీమీటర్లైతే పరిమాణమయ జైవిక పదార్థం ఎక్కువగా ఉన్నట్లు. వృత్తం 3 నుంచి 7 సెంటీమీటర్ల మధ్య ఉంటే మీ పొలంలో జైవిక పదార్థం మధ్య శ్రేణుల్లో ఉన్నట్లు. 2 సెంటీమీటర్లు అంతకన్నా తక్కువ ఉంటే మట్టిలో జైవిక పదార్థాలు తక్కువ ఉన్నట్లు. మీ మట్టిలో పరిమాణమయ జైవిక పదార్థాలు తక్కువ ఉంటే మీరు ఎరువు, కంపోస్ట్, హరిత ఎరువులు చేర్చవచ్చు లేదా పుష్పపు ధాన్యాలని పంటలని మార్చి మార్చి పండించవచ్చు. పంటల అవశేషాలను, మల్చిని కూడా చేర్చవచ్చు.
2: మా మట్టి ఆరోగ్యంగా ఉందని ఖరారైంది. మేము రసాయనిక ఎరువులు ఏవీ వాడము. మా పూర్వీకుల దగ్గర నుంచి మేము జైవికంగానే పశువుల ద్వారా

0: అందించే ఎరువులు, భూమి అందించే మూలికలతోనే పనిచేశాం. అది కూడా ఎరువులానే పనిచేస్తుంది. దాంతో మా ఉత్పత్తులు ఖచ్చితంగా జైవికమని, భూమి ఆరోగ్యంగా ఉందని నమ్మకమైంది.
1: మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. మీ భూమి స్థితిని తెలుసుకోవడానికి దాని పిహెచ్ ని, పరిమాణమయ జైవిక పదార్థాలని కొలవచ్చు. ఆమ్లీయమైన మట్టిని మెరుగుపరచడానికి బూడిద లేక వ్యవసాయ సున్నాన్ని చేర్చాలి. అతిగా ఆమ్లీయం క్షారాలైన పొలాల్లో కంపోస్ట్, ఆకుపచ్చని ఎరువు, పశువుల ఎరువులు వాడాలి. దాంతో మట్టిలోని జైవిక పదార్థాలు కూడా పెరిగి పంటల దిగుబడి పెరుగుతుంది.
0: ఈరోజు మట్టి విశ్లేషణ గురించి తెలుసుకున్నాం, దాన్ని కొనసాగిస్తాం. మా తర్వాతి వారికి, అంటే మా పొలాల మీద పనిచేసే మా పిల్లలకి నేర్పుతాం. ఈ భూమి మీద అదే చాలా ముఖ్యం. అది మనకు ఆహారాన్ని అందిస్తుంది, అందుకనే నేర్పుతాం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

హాయ్ హలో లిజనర్స్, నేను మీ ఆర్జే అంజలి. సోదరులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినండి, వింటూనే ఉండండి రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
4: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
3: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
4: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
3: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
4: లైఫ్ టైమ్ వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
3: సంప్రదించండి
4: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
3: సెల్ 9177612669.
5: గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డు ఎంత తీయగా ఉంటుందో అంతే తీయగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ శ్రోతులకు, శ్రేయాభిలాషులకు, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తుంది మీ ఆర్జే శ్రావ్య. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల

హాయ్ హలో లిజనర్స్, నేను మీ ఆర్జే అంజలి. సోదరులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినండి, వింటూనే ఉండండి రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ శ్రోతలకు, శ్రేయోభిలాషులకు, అలానే మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ ఆర్జ సాహితి. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఆలోచనలు కలిపేరా.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరిని మర్చిపోకండి.
4: కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేదా ట్రాఫిక్ పోలీస్ వారు వేసే జరిమానా నుంచి తప్పించుకోవడం కోసమో హెల్మెట్ ని ధరించాలి అని భావించకండి.
3: మీ భద్రత కోసం, మీపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్ ధరించడం తప్పనిసరిని గుర్తుంచుకోండి.
4: తొందరగా వెళ్లాలి అనే కంగారులు హెల్మెట్ ను పెట్టుకోవడం మర్చిపోకండి. ఈనాటి మరపు రేపు హాస్పిటల్లో జీవితాంతం ఉండటానికి కారణం అవుతుందేమో.

హలో లిజినెస్, ఒక చిన్న మాట. మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్ గా ఉండండి. సైబర్ సేఫ్ గా ఉండండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494

మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ శ్రోతలకు, శ్రేయోభిలాషులకు, అలానే మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ ఆర్జ సాహితి. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య

0: సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

హాయ్ హలో లిజనర్స్, నేను మీ ఆర్జే అంజలి. సోదరులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినండి, వింటూనే ఉండండి రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: September 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఉందో అంత తీయగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ శ్రోతులకు, శ్రేయోభిలాషులకు, అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తుంది మీ ఆర్జే శ్రావ్య. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల
1: సంఘం.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: విష్ణు దంత వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
6: ప్రతి మంగళ మరియు శనివారాలు విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
5: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
6: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: Ouais, je suis
1: là.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9983420009.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చిగుళ్ళ సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ళ వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ళ నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: క్షపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: കാലത്തു അത്യുത്തമ മീന, രുചികര മീന, ഫ്രഷ് ചോയ്സ് ബ്രെഡ്സ്, ബൺസ്, റസ്ക്, കേക്സ് മറിയു കുക്കീസ് తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయ్స్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయ్స్.
1: ఫోన్ 7738351695. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
0: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
0: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818 16 2 3 7 7 2 9 5.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలదు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

హాయ్ హలో లిజనర్స్, నేను మీ ఆర్జీ అంజలి. సోదరులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినండి, వింటూనే ఉండండి రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డు ఎంత తీయగా ఉంటుందో అంతే తీయగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ శ్రోతులకు, శ్రేయోభిలాషులకు, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తుంది మీ ఆర్జే శ్రావ్య. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి

0: ఇంప్లాంట్ నిపుణులు
1: డాక్టర్ పసుబులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
2: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ.

0: మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డు ఎంత తీయగా ఉంటుందో అంతే తీయగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ శ్రోతులకు, శ్రేయోభిలాషులకు, అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తుంది మీ ఆర్జే శ్రావ్య. వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.

శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, బీ

0: వివరం.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? స్టైలిష్ గా బైక్ నడుపుతున్నది నేనే అని ఎవరూ గుర్తుపట్టరేమో అని హెల్మెట్ ని నిర్లక్ష్యం చేయకండి. గుర్తింపు ముఖ్యమా తల ముఖ్యమా అని ఒక

మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ శ్రోతలకు, శ్రేయోభిలాషులకు, అలానే మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ ఆర్జే సాహితి. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

హాయ్ హలో లిజనర్స్, నేను మీ ఆర్జే అంజలి. సోదరులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినండి, వింటూనే ఉండండి రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: September 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్.

0: స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
0: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9983420009.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: బిడ్డా అంత లేదు, సప్పుడు సరే గట్టిగా చేయమను.
1: అరే తీసి పడుతుంది.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డూ ఎంత తీయగా ఉంటుందో అంతే తీయగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ శ్రోతులకు, శ్రేయోభిలాషులకు, అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తుంది మీ ఆర్జే శ్రావ్య. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

Yeah.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Enteroscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH impedance, H. pylori evolution kosam, urea breath test, glucose breath test, inka marenno advanced test la saukaryalu kalavu. Arthikanga balahina vargala prayojanartham memu andinche janata scheme dwara tella ration card leda aarogya mitra card galavariki endoscopy, lab test, inpatient charges lo 50% raiti andistunnam. Sampradinchandi Vijay Gastroenterology and Liver Hospital, second floor, Access Bank Pakana, JP Road, Bhimavaram 2. Cell 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

Para prendidas, mas chego bem na mão.

0: గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

హాయ్ హలో లిజనర్స్, నేను మీ ఆర్జే అంజలి. సోదరులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినండి, వింటూనే ఉండండి రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం
1: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని, ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, జీబీ పంత్ హాస్పిటల్, ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సిపి, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల

0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: అంత తీయగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ శ్రోతులకు, శ్రేయోభిలాషులకు, అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తుంది మీ ఆర్జే శ్రావ్య. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల
1: సంఘం.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818 16 2377 96 237 295.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ శ్రోతలకు, శ్రేయోభిలాషులకు, అలానే మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ ఆర్జ సాహితి. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.